హలో. ఓకే సార్. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి

0: హలో హలో శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి ఆకాశవాణి
1: హలో హలో సార్, దిస్ ఈజ్ అనౌన్సర్ మైక్ టూ. దిస్ ఈజ్ అనౌన్సర్ మైక్ టూ. ద స్టూడియో టైమ్ ఈజ్ 5 hours 40 minutes 45.
2: ఓకే సార్, టెస్టింగ్ అవర్.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెచ్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 20వ తేదీ, శనివారం. సమయం 5 గంటల 58 నిమిషాల 40 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. కాలిబాటపై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్పాతులపై నడిచే వారికే అధిక ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం తెలిపింది. రహదారుల వెంట కాలిబాటల గుర్తింపు, నిర్మాణం, నిర్వహణతో పాటు పాదచారుల భద్రతా బాధ్యత స్థానిక సంస్థలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధ, పరిష్కార చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలంటూ జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, జిల్లా మ్యాజిస్ట్రేట్లు, పోలీస్ కమిషనర్లకు పంపింది. 10 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న అన్ని సంస్థలకు వార్షిక ఆడిట్లను తప్పనిసరి చేశారు. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా ఈ కార్యక్రమం చేపడతామని, దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. రాష్ట వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరులను పునరుద్ధరించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రాష్ట అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవన్ అరణ్యారామంకు నిన్న ఆయన శంకుస్థాపన చేశారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో కొద్దిసేపటి క్రితం ముగిసిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 1-0 గోల్స్ తేడాతో స్కాట్లాండ్పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్ సి మ్యాచ్లో బ్రెజిల్, హైతీ జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్ బాక్సింగ్లో భారత్కు కనీసం 6 పతకాలు ఖాయమయ్యాయి. మహిళల 57 కిలోల విభాగంలో ప్రాచి పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత షీ ఊపై గెలుపొంది సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అలాగే 51 కిలోల విభాగంలో మీనాక్షి, 48 కిలోల విభాగంలో జ్యోతి, 85 కేజీల విభాగంలో జుగ్ను, పురుషుల 70 కిలోల విభాగంలో దీపక్, 55 కిలోల విభాగంలో నిఖిల్ సెమీస్కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేటి రాష్టంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం ఉండే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:04:20. వందన భక్తి సంగీతం వింటారు.

గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన భక్తి సంగీతం విన్నారు. స్టూడియోలో సమయం 6:44 మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వస్తువుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లలో భూ పరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉన్నాయి. మేము గ్రామ సభలు పెట్టాం, అన్ని తెలుసుకున్నాం. రీసర్వే పగడబందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవైసీ తీసుకుని, ఎస్, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామినేస్ ఉన్నాయో వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.
0: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: పార్లమెంట్ లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదే విధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛాంధ్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 6,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
7: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
6: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
7: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
6: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
7: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.

0: స్టూడియోల సమయం 7:05. హైదరాబాద్ నుండి వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలీ జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీది నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है, बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.

వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ది, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ది అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్దిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణ కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట దేవాలయ అభివృద్ది ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27కు అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జులై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF లో సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు.
దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరి

0: ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే మూడో మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.
1: స్టూడియోలో సమయం 7:15:22. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 47వ శ్లోకం.
2: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్

స్వనుష్ఠితాత్ పరిపూర్ణంగా ఆచరించబడిన, పరధర్మాత్ పరాయి ధర్మం కంటే విగుణః అపి లోటుపాట్లతో ఆచరింపబడినదైనప్పటికీ స్వధర్మః తన స్వీయ ధర్మమే శ్రేయాన్ అధిక శ్రేష్టము. స్వభావ నియతం పూర్వజన్మ సంస్కారం ద్వారా శాస్త్ర విహితమైన కర్మ పనిని కుర్వన్ చేసే మానవుడు కిల్బిషం న ఆప్నోతి పాపాన్ని పొందడు.

అర్జున, పరాయి ధర్మాన్ని తూచా తప్పకుండా సంపూర్ణంగా ఆచరించడం కంటే కొంచెం లోటుపాట్లు ఉన్నా తన ధర్మాన్ని తాను ఆచరించడమే అధిక శ్రేష్టం. ఎందుకంటే తన సామాజిక పరిస్థితిని బట్టి తనకు శాస్త్రం ద్వారా సహజ సిద్ధంగా సంక్రమించిన కర్మను ఆచరించేవాడికి పాపం అంటనే అంటదు. కనుక సైనికుడువైన నీకు యుద్ధంలో జరిగే హింస వల్ల పాపం అంటదు. శాస్త్రవిధి ద్వారా సంక్రమించిన పని వల్ల పాపం అంటదు. కనుక స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు అని హేతు ప్రదర్శన చేస్తున్నాడు. మానవుడు ముందుగా తన స్వధర్మమేమిటో పరిశీలించుకోవాలి. ఆ తర్వాత అలాంటి ధర్మం ద్వారా ఆ సమయంలో ఆ ప్రదేశంలో తనకు సంక్రమించదగిన కర్మ ఏమిటో విచారించుకోవాలి. అందుకే భగవానుడు అర్జునుడి యొక్క స్వధర్మమేమిటో సూత్రప్రాయంగా వివరించాడు. సన్యాసాశ్రమం మీద ఉండే తమకం వల్ల అర్జునుడు ఆ సూత్రాన్ని సరిగ్గా అందుకోలేకపోవడం వల్ల భగవానుడు ధర్మసూత్రానికి వెనకాల గల తత్వసూత్రాన్ని ఇప్పటిదాకా వివరించుకుంటూ వచ్చాడు. ధీరత్వము, సహనము, బహిరింద్రియ నిగ్రహము, దొంగతనం లేకపోవడం, శుచిత్వము, అంతరింద్రియ నిగ్రహము, లోకజ్ఞానము, ఆత్మతత్వజ్ఞానము, సత్యనిష్ట, క్రోధం లేకపోవడం, ఈ 10 కూడా ధర్మానికి మూల సూత్రాలు. ఈ 10 మూల స్తంభాల మీద ఆధారపడి ఆయా దేశాలలో ఆయా కాలాలలో చట్టాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి ఆయా మనుష్యులకు ఆయా కర్మలు సంక్రమిస్తాయి. అందువల్ల స్వధర్మంలో ఉన్న దోషాలు నిన్ను అంటుకోవు అర్జునా.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్. స్టూడియోలో టైం 7:21:35. వెల్కమ్ టు కాఫీ టైం. సో కాఫీ టైంలో చాలా విషయాలు మాట్లాడుకుందాం, బట్ అంతకన్నా ముందు ఒక మంచి మాట చెప్తాను. సంతోషంగా ఉండడానికి ఏమీ ఖర్చు అవసరం లేదు, కాదు కూడా. కానీ మనం సంతోషంగా ఉన్నామని ప్రపంచానికి చూపించడానికి మాత్రం చాలా ఖర్చు అవుతుంది, అవునా కదా? సో డోంట్ ట్రై టు షో యువర్ హ్యాపీనెస్, జస్ట్ బీ హ్యాపీ అంతే. హ్యాపీగా ఉండండి. మనం హ్యాపీగా ఉంటే చాలు కదా, ఆ హ్యాపీనెస్ని బయట చూపించాల్సిన అవసరం లేదు. అది సంగతి. 7:22:10 చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు కాఫీ టైంలో. మీకు తెలుసు కదా మరి ఈ లోపు ఏం చేస్తారు. సాంగ్ ప్లే చేస్తాను, సాంగ్ అయ్యేలోపు కాఫీ అయితే కాఫీ, టీ అయితే టీ ప్రిపేర్ చేసుకొని అలా రెడీగా ఉండండి. చాలా విషయాలు మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇప్పుడు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆనందం నుంచి ప్లే చేశాను, అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్. మనము నా కాఫీ టైంలో మాట్లాడుకుందామని చెప్పాను. దేని గురించి అంటే, జనరల్గా మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అని అంటే థియరీ అండ్ ప్రాక్టికల్ టెస్ట్లో మహా అయితే 1 or 2 times ట్రై చేస్తాం, అవునా? ఒకవేళ అది పాసిబుల్ అవ్వకపోతే ఎలాగోలా మొత్తానికి ట్రై చేస్తాం, లేదంటే కామ్గా ఊరుకుంటాం. కానీ పోలాండ్లోని టార్నోకి చెందిన ఒక వ్యక్తి మాత్రం పట్టు వదలకుండా విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడనమాట. అలా ఎన్ని రోజులు, ఎన్ని ప్రయత్నాలు, ఎన్నిసార్లు అని మీ డౌట్ వస్తే డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే ఇది విన్నాక నాకు అనిపించింది, సో పట్టు వదలకుండా మనం దేన్నైనా ట్రై చేయాలి. డెఫినెట్గా సామెతలు కూడా ఉంటాయి కదా మనకు పెద్దవాళ్ళు చెప్పినవి, అలాగా మనం సాధించే వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలని చెప్పి. అలా ఎన్ని రోజులు ప్రయత్నించాడు అనేది ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత నేనైతే చెప్తాను. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

కరుణ్ అండ్ రణినారెడ్డి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేసాను, ఓ రేంజ్ లవ్ స్టోరీ అని. సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జీరాజ్. మనము నా కాఫీ టైంలో మాట్లాడుకుంటున్నాం, చెప్పాను కదా పోలాండ్లోని టార్నోకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా చాలా సార్లు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ట్రై చేశాడని. సో డ్రైవింగ్ లైసెన్స్ కోసం అంటే థియరీ టెస్ట్లో పాస్ అవ్వడం కోసం ఏకంగా ఇప్పటి వరకు 190,000 రూపాయలు ఖర్చు చేశాడంట. ఎందుకు అంటే ఇప్పటిదాకా 139 సార్లు 9 ఇయర్స్ పాటు విసుగు చెందకుండా అలా ట్రై చేస్తూనే ఉన్నాడు కాబట్టి. సో మొత్తానికి అంటే చివరికి 140th టైం అంటే 140వసారి ఆ ఒక అంటే ఆ ప్రయత్నంలో 140వ ప్రయత్నంలో థియరీ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందన్నమాట, అదేంటనేది ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:46:20. మనమున్నాం కాఫీ టైంలో మాట్లాడుకుంటున్నాం. ఒక అతను చాలా అంటే చాలా చాలా ప్రయత్నాలు చేశాడనమాట డ్రైవింగ్ లైసెన్స్ గురించి. చెప్పాను కదా 140 సార్లు చేశాడు. యాక్చువల్గా 140th టైం ఏమైంది అని అంటే థియరీ ఎగ్జామ్లో పాస్ కూడా అయ్యాడు. కానీ ఒక ట్విస్ట్ వచ్చింది ఏంటంటే డ్రైవింగ్ చేస్తుంటే థియరీ మాత్రమే కాదు కదా, ప్రాక్టికల్ ఉంటుంది. అంటే డ్రైవ్ కూడా చేయాలి కదా యాక్చువల్గా. సో అప్పటి వరకే ఏం చేశాడంటే 139 సార్లు డ్రైవింగ్ టెస్ట్కి అప్లై చేసినప్పుడు థియరీలో పాస్ అవ్వలేదు. మొత్తానికి 140వసారి థియరీలో పాస్ అయ్యాడు. అయితే 140వసారి ఏమైందంటే ప్రాక్టికల్ ఎగ్జామ్లో తను రూల్స్ సరిగ్గా పాటించకపోవడం వల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చిందన్నమాట. అంటే 139 సార్లు ట్రై చేసి 140వసారి థియరీలో పాస్ అయ్యి అప్పుడు ప్రాక్టికల్లో మళ్ళీ వెనుదిరిగాడనమాట. అది సంగతి. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే 140 సార్లే ఎక్కువ అనుకుంటే పోలాండ్లోనే ఇతడి కంటే ఘనుడు ఇంకొకళ్ళు ఉన్నారనమాట. ఏకంగా లైసెన్స్ కోసం 163 ప్రయత్నాలు చేశాడంట ఆయన. అది కూడా 17 ఇయర్స్ పాటు, 17 ఏళ్ల పాటు. ఒక లైసెన్స్ కోసం అన్ని ప్రయత్నాలు చేసి అన్నేళ్ళు కష్టపడ్డారంటే అది మామూలు విషయం కాదు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే వాళ్ళ ఓపికకి. ఎందుకంటే మనం చిన్న చిన్న విషయాల్ని కొన్ని చిన్న చిన్న పనుల్ని కొన్నిసార్లు ప్రయత్నించి ఆపేస్తూ ఉంటాం మధ్యలో, వామ్మో మన వల్ల కాదని చెప్పి. సో వీళ్ళని నిజంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నాకైతే అనిపించింది. అన్నేళ్ళు ఓపిక ఉండాలి, ఆ సహనం ఉండాలి, ఆ కష్టపడే తత్వం కూడా ఉండాలి. అది సంగతి. అండ్ 7:47:57 స్టూడియోలో టైం. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలో లఖన్పూర్లో 25,016 కోట్ల వ్యయంతో నిర్మించే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. భారతదేశంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య కేంద్రంగా లఖన్పూర్ ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో పశ్చిమ బంగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. 18,800 కోట్ల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ 23వ విడత నిధులను దేశవ్యాప్తంగా 9,44,00,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు ఓటర్ల జాబితా పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాకొకటి చొప్పున మొత్తం 28 మంది ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. వీరు ఆయా జిల్లాల్లో సర్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడటానికి తగిన సలహాలు సూచనలు ఇస్తారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం తిరుపతిలోని 3 ప్రాంతాల్లో ఎస్ఎస్డి టోకెన్ల జారీ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మార్పులు చేశారు. వేసవి రద్దీ నేపథ్యంలో ఇప్పటి వరకు అర్ధరాత్రి సమయంలో టోకెన్లు ఇచ్చేవారు. రద్దీ తగ్గుముఖం పట్టడంతో నిన్నటి నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకే టోకెన్లను జారీ చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇస్తున్నారు. కాలిబాటపై నడవటం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్పాత్లపై నడిచే వారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం తెలిపింది. రహదారుల వెంట కాలిబాటల గుర్తింపు, నిర్మాణం, నిర్వహణతో పాటు పాదచారుల భద్రత బాధ్యత స్థానిక సంస్థలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా ఈ కార్యక్రమం చేపడతామని, దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 1-0 గోల్స్తో స్కాట్లాండ్పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ప్రస్తుతం గ్రూప్ సిలో జరుగుతున్న మ్యాచ్లో బ్రెజిల్ 3-0 గోల్స్ ఆధిక్యంలో ఉంది. ప్రపంచ బాక్సింగ్ కప్లో భారత్కు కనీసం 6 పతకాలు ఖాయమయ్యాయి. మహిళల 57 కిలోల విభాగంలో ప్రాచి ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య విజేత షీవుయిపై గెలుపొంది సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
0: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే.

0: నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:15. మరి ఈ రోజు పెట్రోల్ ప్రైస్ ఎలా ఉందో చూద్దాం. విజయవాడలో 117.68 రూపాయలు ఉంది లీటర్ కి పెట్రోల్ అయితే. మరి డీజిల్ విషయానికి వస్తే 105.36 రూపాయలు ఉంది. సో 105.36 రూపీస్ ఉంది లీటర్ కి డీజిల్ అయితే. మరి మన ధీరలకి మన మగువలకి ఇష్టమైన బంగారం వెండి ఎంత ఉందనేది ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత నేనైతే చెప్తాను. వింటూ స్టడీ ఇంటూ భారతీయ FM 101.3. నేను మీ క్రేష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:12:22. మనమునాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఈరోజు టెంపరేచర్ ఎలా ఉండబోతుంది విజయవాడలో అంటే మాక్సిమం 36 డిగ్రీస్ ఉంటుంది అండ్ మినిమం 28 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. చూద్దాం వర్షం పడే ఛాన్సులు ఉన్నాయంటున్నారు, ఎంతవరకు నిజం అనేది ఈ రోజు గడిస్తే గానీ మనకైతే అర్థమవుతుంది ఎగ్జాక్ట్ గా. అది సంగతి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత చెప్పాను కదా మన మగువాళ్ళకి ఇష్టమైన గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: FM 101.3.

నరేష్ అయ్యర్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏం ఐ చేసాం నుంచి ప్లే చేసాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండి, పాటకు లిరిక్స్ అందించింది ఆనంద్ శ్రీరామ్. అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ రోజు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ దానికన్నా ముందు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు మన ధీరులందరూ. సో గోల్డ్ రేట్ ఎలా ఉంది? 24 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ వచ్చేసి 14,585 రూపాయలు ఉంది, అంటే 14,585 ఉంది 24 క్యారెట్ గోల్డ్ అయితే గ్రామ్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ అయితే 22 క్యారెట్ల గోల్డ్ 13,369 రూపాయలు ఉంది, సో 13,369 రూపీస్ పర్ గ్రామ్. మరి సిల్వర్ పరిస్థితి ఏంటి? 249.90 రూపాయలు మాత్రమే పర్ గ్రామ్ కి, అండ్ కిలోకి అయితే 249,900 రూపాయలు ఉంది. సో 2,49,900 రూపీస్ సిల్వర్ కిలోకి ఉంటే 249.90 పైసే, ఐ మీన్ రూపీస్ పర్ గ్రామ్ ఉందన్నమాట. సో ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే ఛాన్సులు లేవు, అది సంగతి. అండ్ 8:24:15 స్టూడియోలో టైం చెప్పాను కదా, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేట్యూన్ టు విత్ భారతీయ FM 101.3. నేను మీ క్రిష్.

హరీష్ రాఘవేంద్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రాజుబాయి నుంచి ప్లే చేస్తున్నాం. ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. మనము నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుకుందామని చెప్పాను కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి. 2015 సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, 2015 స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. ముఖ్యంగా అంటే ఫర్టిలైజర్స్ కాస్ట్ తగ్గించడానికి, రైతులకి పంట అనేది పెంచుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అయిందనమాట ఈ పథకం అనేది. అంతేకాదు రైతులకు వాళ్ళ నేల ఏదైతే ఉంటుందో, నేలకు సంబంధించిన న్యూట్రియన్స్ ఏదైతే ఉంటాయో దాని స్టేటస్తో పాటు ప్రింటెడ్ కార్డ్స్ ని కూడా ప్రొవైడ్ చేసింది ఈ స్కీమ్ కింద. అండ్ దీంతో పాటు ఎగ్జాక్ట్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటి క్వాంటిటీస్ ని కూడా తెలియజేస్తుంది అన్నమాట ఈ స్కీమ్ కింద. ఇంకా మాట్లాడుకుందాం చాలా విశేషాలు దీనికి సంబంధించి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3 అండ్ మనము నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:32. మన్మునామ్ గుడ్ మార్నింగ్. విజయవాడలో మాట్లాడుకుంటున్నాం సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి. యాక్చువల్గా ఈ స్కీమ్ ద్వారా రైతులు వాళ్ల భూమిలోని పోషక విలువలను తెలుసుకుని ఏ పంటకు ఎంత ఎరువు అవసరమో అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందన్నమాట. లభించింది యాక్చువల్గా. అండ్ దీనివల్ల ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు అయితే ఏవైతే ఉంటాయో వాటి యూసేజ్ అనేది బ్యాలెన్సింగ్గా ఉండి ఈల్డ్స్ అంటే దిగుబడులు ఉంటాయి కదా అవి మెరుగుపడే అవకాశాలు చాలా వరకు పెరిగాయని చెప్పొచ్చు. సో అంత యూజ్ అయింది స్కీమ్ అయితే. అండ్ ఇంకొక స్కీమ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.

0: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:49:10. ఫిబ్రవరి 2016లో పీఎం ఫజల్ భీమా యోజన, సో జనవరి 13న ప్రధానమంత్రి గారు సో ఫజల్ భీమా యోజనని ప్రారంభించారన్నమాట. అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు వరదలు, కరువు, తుఫాన్ లాంటి రీజన్స్ వల్ల పంట అనేది నష్టపోతే రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. చెప్పాలి అంటే అగ్రికల్చర్ లో ప్రమాదాలను తగ్గించడంలో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అని క్లియర్ గా చెప్పొచ్చు. అది సంగతి అండ్ 8:49:55 స్టూడియోలో టైం. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఆఫ్టర్ కమర్షియల్స్ ప్లే చేస్తాను. మళ్ళీ 9 o'clock మళ్ళీ కలుద్దాం. జోరుగా హుషారుగా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా.

0: అడిక్ట్ అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
0: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
0: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
0: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
5: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
4: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తొలి విడత నిధులు ఈరోజు విడుదల కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 46.85 లక్షల రైతుల కుటుంబాలకు

125 కోట్ల రూపాయలు జమ కానున్నాయని చెప్పారు. పల్నాడు జిల్లా లింగంగుండ్ల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున జమ కానున్నాయని, రాష్ట ప్రభుత్వ వాటాగా 2,342.92 కోట్లు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా 782.55 కోట్లు జమ అవుతాయని వివరించారు. నీట్ యూజీ 2026 రీటెస్ట్కు టీటెస్ట్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం ఒక అధికారిక వాట్సాప్ నంబర్ను ప్రారంభించింది. పరీక్షకు సంబంధించి వస్తున్న తప్పుడు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ను నమ్మవద్దని తెలిపింది. అధికారిక వాట్సాప్ నంబర్ 7827980287 ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూటిక్ ఉంటుందని, అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన అన్ని అప్డేట్లు ఈ నంబర్ నుంచే వస్తాయని ఎన్టీఏ పేర్కొంది. బ్లూటిక్ లేకుండా ఇదే పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. ప్రాచీన భారత మూలాలున్న యోగా విశ్వవ్యాప్తమైనదని, అన్ని మతాలకు చెందిన లక్షల మందికి ఇది ఉపయోగపడుతుందని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుట్రెస్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత కమిషన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి యోగా సాధకులు, దౌత్యవేత్తలు, ఐక్యరాజ్యసమితి అధికారులు హాజరయ్యారు. 2028-29 నాటికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత తాత్కాలిక సభ్యత్వాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం జరుగుతోంది. దీనికి ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ హాజరయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ మొదటి రోడ్డు, విశాలాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం జరుగుతున్న పనితీరును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ముందు ఓటర్ల జాబితాలో మన పేరు ఖచ్చితంగా ఉండాలని, అందుకే భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చే బీఎల్ఓలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. కాలిబాటపై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్పాత్లపై నడిచే వారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం తెలిపింది. రహదారుల వెంట కాలిబాటల గుర్తింపు, నిర్వహణతో పాటు పాదచారుల భద్రతా బాధ్యత స్థానిక సంస్థలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 10 గంటలకు వినవచ్చు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:08:32. సో జోరుగా హుషారుగాకి వెల్కమ్ చెప్పేస్తూ ఏం మాట్లాడుకుందాం ఈరోజు? అదృశ్య సైన్యాలు అంటే కిరాయి సైనికులు. ఎస్, వాళ్ళు ఏ దేశానికి ఏ జెండాకు కట్టుబడి ఉండరన్నమాట. కేవలం వృత్తిపరమైన సైనికులు మాత్రమే. ఎవరు డబ్బిస్తే వాళ్ళ తరపున ప్రాణాలకు తెగించి పోరాడతారు. సో రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ మొదలుకొని కొలంబియాకు చెందిన భయంకరమైన డిజర్ట్ వుల్ఫ్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైన్యాలు చాలానే ఉన్నాయి. చెప్పాలంటే ఉక్రెయిన్ సరిహద్దులు, కాంగో అడవులు, ఇరాక్ ఎడార్లు, ఇలా యుద్ధం ఎక్కడ మొదలైతే అక్కడికి వాళ్ళు కిరాయికి వెళ్ళిపోతారనమాట. సో ఈరోజు ఆ టాపిక్ పైన మాట్లాడుకుందాం. ఎవరెవరు అంటే ఎట్లాంటి టైప్స్ ఆఫ్ సైనికులు ఉంటారు, ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, కిరాయి సైనికుల గురించి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఆఫ్టర్ ఏ షార్ట్ కమర్షియల్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: విండు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:17:58. సో మనమునాం జోరుగా హుషారుగాలో మాట్లాడుకుందామని చెప్పాను రెంటెడ్ ఆర్మీ గురించి. ఎస్, అవుట్ సోర్సింగ్ వార్. యాక్చువల్గా అంటే జనరల్గా ఆర్మీ అంటే కొన్ని యుద్ధ నియమాలు ఉంటాయన్నమాట. బట్ ఈ రెంటెడ్ ఆర్మీకి, నేను చెప్పాను కదా ఇందాక కిరాయి సైనికులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి అవేమీ పట్టవు. అంటే కొన్ని రూల్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏముండవు అన్నమాట. అందుకే గవర్నమెంట్ ఎక్కడైనా సరే వేరే దేశాల్లో ఉండే గవర్నమెంట్స్ తాము డైరెక్ట్గా చేయలేని కొన్ని పనుల్ని ఇలా వేళ్లతో చేయిస్తూ ఉంటుంది. అండ్ యుద్ధక్షేత్రంలో శత్రువుల్ని దెబ్బతీయడం, యుద్ధం బయట తిరుగుబాట్లను అణిచివేయడం అండ్ విదేశాల్లో ఉగ్రదాడులు చేయడం, ఇలా ఇవన్నీ కూడా వీళ్ల పనులు అన్నమాట. ఇంకా చాలా ఉంది మాట్లాడుకుందాం ఈ టాపిక్ పైన. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత, ఆఫ్టర్ షార్ట్ కమర్షియల్ తర్వాత. విన్ టూ స్టడీ టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.
3: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు, భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
4: పన్నెండేళ్లు
3: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగిబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి, ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
3: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై, వో అభూతపూర్వ హై, అకల్పనీయ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:29:45. మనమున్నాం జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాం రెంటెడ్ ఆర్మీ గురించి చెప్తున్నాను. ఇందాక చెప్పాను కదా అవుట్ సోర్సింగ్ వారని చెప్పి, అంటే వీళ్ళు వస్తారు ఈ ఆర్మీ అనేది మనీ తీసుకుంటారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు అన్నమాట. అంటే అక్కడ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా చేయలేని పనులు వీళ్ళు చేస్తూ ఉంటుంది. అండ్ ఇందులో కూడా 2 types ఉంటాయి అన్నమాట, 2 types ఆఫ్ రెంటెడ్ ఆర్మీ ఉంటారు. ఒకటి ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీస్, ఇవి యాక్చువల్గా గవర్నమెంట్ అవసరాలకు ఆదేశాలకు లోబడి వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి డబ్బు కోసం ఎలాంటి ఎంతటి ఘాతుకాన్నైనా చేస్తాయి అన్నమాట, అంటే అలాంటి పనులు కూడా చేస్తాయి. యాక్చువల్గా 1960s అంటే 1960లో ఆఫ్రికన్ కంట్రీస్లో జరిగిన దాడుల్లో ఫస్ట్ టైం వీళ్ళ గురించి తెలిసిందన్నమాట. అంటే అప్పట్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఒక వార్ అనేది ఈ రెంటెడ్ ఆర్మీ ఉనికికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చెప్తారు. మరి ఆ విశేషాలు మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:40:52. మనము నమ్ జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాం రెంటెడ్ ఆర్మీ గురించి.

ఇందాక చెప్పాను కదా, టూ టైప్స్ ఆఫ్ రెంటెడ్ ఆర్మీస్ ఉంటాయని చెప్పాను. ఒకటైతే ఎంతటి పని అయినా చేయడానికి రెడీగా ఉంటే డబ్బు కోసం, అండ్ ఇంకోటి యాక్చువల్గా గవర్నమెంట్ అవసరాలకు తగ్గట్టు వాళ్ళ ఆదేశాలకు లోబడి వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. అలా టూ టైప్స్ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఒక వార్ అనేది ఈ రెంటెడ్ ఆర్మీ ఉనికికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అని చెప్పాను. మ్యాటర్ ఏంటంటే, కాంగోలోని కటంగా అనే ప్లేస్లో అపారమైన రాగి నిక్షేపాలు ఉండేవంట. అయితే బెల్జియంకు చెందిన కొన్ని స్థానిక మైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ వనరుల్ని, అంటే ఈ రాగి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొల్లగొట్టడానికి బ్రిటన్ అండ్ అమెరికాల మద్దతుతో ఈ రెంటెడ్ ఆర్మీని రంగంలోకి దింపాయన్నమాట. అలా చెప్పాలి అని అంటే ఆ టైంలో కాంగోలో ఒక భీభత్సాన్ని సృష్టించింది ఈ రెంటెడ్ ఆర్మీ అనేది. అండ్ ఇంకా ఉన్న విశేషాలు మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ ఇంటూ విత్ భారతి FM 101.3, నేను మీ క్రిష్ణ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ స్టూడియోలో టైం 9:47 అని మనం ఉన్నాం. జోరుగా హుషారుగా. సో రెంటెడ్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటున్నాం. గవర్నమెంట్ తన వర్క్స్ కోసం రెంటెడ్ ఆర్మీకి వెపన్స్ అండ్ మనీ కూడా ఇస్తాయి అనమాట. అయితే గవర్నమెంట్ తో సయోధ్య ఉన్నంత వరకు, అంటే అంత బానే ఉన్నంత వరకు కూడా హ్యాపీగా అంత బానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుందో ఈ ఆర్మీకి, ఈ రెంటెడ్ ఆర్మీకి అండ్ గవర్నమెంట్ కి, ఆ రెంటెడ్ ఆర్మీ అనేది గవర్నమెంట్ ని అపోజ్ చేసి తిరగబడుతుంది కూడా. సో ఒక్కోసారి ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ రష్యాతో వార్ కోసం అమెరికాకు స్టింగర్ అనే వెపన్స్ ను అందించింది అనమాట. అయితే అవే అమెరికాకు, అంటే ఈ వెపన్స్ అనేవి అమెరికాకు ఒక బిగ్గెస్ట్ హెడేక్ గా మారాయి అనమాట. సో అది సంగతి, ఇలా ఉంటుంది రెండెడ్ ఆర్మీ పరిస్థితి. అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి మాట్లాడాలి అని అంటే, బట్ టైం లేదు కాబట్టి ఈసారి ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. అండ్ 9:48 దాటి 22 సెకండ్స్, స్టూడియోలో టైం. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. 10 గంటలకి హరివిల్లులో మళ్ళీ కలుద్దాం. నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866244888 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నీవల్లే నీవల్లే. యాక్చువల్గా ఇది జూన్ కదా, ఈ జూన్ పోతే జూలై మాసం, ఈ పాట మీ అందరి కోసం. సో బాగుంది కదా, జూన్ పోతే జూలై మాసం, ఈ పాట మీ అందరి కోసం, సాంగ్ మీ అందరి కోసం. అండ్ ఈ సాంగ్ ని పాడింది కృష్ణ అరుణ్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్, అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది భువనచంద్ర. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,016 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. భారతదేశంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య కేంద్రంగా లఖన్పూర్ ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో పశ్చిమ బెంగాల్ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి

వ్యక్తం చేస్తారు. 18,880 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ 23వ విడత నిధులను దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులు ఈరోజు విడుదల కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 46,85,000 మంది రైతుల కుటుంబాలకు 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయని చెప్పారు. పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ఆయన యోగా సాధన చేస్తున్నారు. వివిధ రకాల యోగా ప్రక్రియలను ముఖ్యమంత్రికి బాబా రామ్దేవ్ వివరించారు. ముఖ్యమంత్రి ఎదుట చక్రాసనం, వృక్షికాసనం, మయూరాసనం వంటి యోగా ప్రక్రియలను రామ్దేవ్ ప్రదర్శించారు. యుద్ధం శాశ్వత ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగిస్తూ వాషింగ్టన్ టెహ్రాన్కు దుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్, హిజ్బుల్లా గురువారం రాత్రి పరస్పరం దాడులు చేసుకోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు స్విట్జర్లాండ్లో చర్చలు అత్యవసరమేమీ కాదని, రానున్న రోజుల్లో అమెరికా ప్రతినిధులతో తమ నేతలు సమావేశమయ్యేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని ఇరాన్ తెలిపింది. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో మొరాకో స్కాట్లాండ్పై, అమెరికా ఆస్ట్రేలియాపై, బ్రెజిల్ హైతీపై గెలుపొందాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

విండు ఎంజాయ్ చేస్తున్నారు భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 10:03:40. హరివిల్లికి వెల్కమ్ చెప్పేస్తూ నేను అయితే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866-2488-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు దానికన్నా ముందు హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్రిష్ జీ, ఎలా ఉన్నారు, టిఫిన్ చేశారా, స్పెషల్స్ ఏంటో మరి అని అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా టిఫిన్స్ ఏం లేవు, మీరు పంపిస్తే ఏమైనా తింటాను నేను. అండ్ హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అని అంటూ లేమలపాటి నుంచి భాను, వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ ఆల్సో సింప్లీ గుడ్ అబౌట్ సమ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ రిలేటెడ్ మ్యాటర్ చెప్పారు అని అంటూ చాలా పెద్ద మ్యాటరే పంపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ కేవీ రమణమూర్తి గారు, శ్రీకాకుళం నుంచి పంపించారు. సో అది సంగతి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ కూడా. సో ఇప్పుడు ట్యూన్ చేసిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి రీసెంట్గా ఏ దేశపు అత్యున్నత జాతీయ పురస్కారం లభించింది, ఆన్సర్ తెలిస్తే 0866-2488-14 నెంబర్కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి రీసెంట్గా ఏ దేశపు అత్యున్నత జాతీయ పురస్కారం లభించింది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టేడియం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 10:55 అని మనమున్నాం హర్విల్లు.

అందరికి హ్యాపీగా మీ వాయిస్ వింటున్నందుకు అని అంటూ, ఓకే, మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు సందడే సందడికి వస్తాను అనుకున్నారా? నేనే అనుకోలేదు యాక్చువల్గా ఈరోజు. బట్ ఎనీవే, చాలా హ్యాపీగా ఉంది. చాలా డేస్ తర్వాత కలిసాం మళ్ళీ మనం మార్నింగ్ అయితే. అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మల్లీశ్వరి గారు, అండ్ గుడ్ మార్నింగ్ అండి అని అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పంపించారు పలక సత్యనారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. జవాబు అని అంటూ రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా, అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ మల్లికార్జున్ విజయవాడ నుంచి పంపించారు. అండ్ రష్యా కాదు కదా, అయ్యయ్యో ఇప్పుడే దోశలు తినేశాను, మీరు వస్తారంది లేక, ఓకేనా ఇప్పుడు రండి వేస్తాను మళ్ళీ తినేసి వెళ్దురు అంటూ. సుధా కొత్తగూడెం నుంచి థ్యాంక్ యూ సో మచ్, అట్లీస్ట్ ఒక ఫోటో అయినా పంపించండి, చూసి సంతోషిస్తాను. అది సంగతి అండ్ 10:12 దాటి 22 సెకండ్స్, స్టూడియోలో టైం. మనమున్నాం ఎక్కడ? హరివిల్లులో. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ స్లోవేకియా అనమాట. సో ద ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్, ఈ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి రీసెంట్గా ఇచ్చారనమాట స్లోవేకియా. అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. బట్ దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్లు చేస్తున్నారు. హాయ్ గుడ్ మార్నింగ్ అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్ హిందూపూర్ నుంచి, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. హాయ్ హలో క్రిష్జీ గారు, ఉదయం నుండి క్లైమేట్ కూల్ కూల్, ఏంటా అనుకుంటుంటే క్రిష్జీ వాయిస్, భక్తి గీతాలు, మంచి విషయాలు వింటూ హరివిల్లు ప్రోగ్రామ్కి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు, నేను వచ్చినప్పుడు మార్నింగ్ అయితే, బట్ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నిన్న నైట్ కూడా ఇంకా బాగుంది. నైట్ ఆల్మోస్ట్ 10-11 ఆ టైం కనుక్కుంటా, చాలా బాగుంది, మంచి ఈదురు గాలులు, చాలా బాగుంది క్లైమేట్ అయితే. అది సంగతి. అండ్ ఇంకా ఇంకొక ఆన్సర్ వచ్చింది మనకి అనంతపురం నుంచి అనురాధ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ పంపించారు హాయ్ బ్రో అంటూ. హాయ్ మన్హర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నీకు కూడా. స్లోవేకియా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, అండ్ ఇప్పుడు ఎవరు పంపించొద్దు, ఆన్సర్ నేను రివీల్ చేసేసాను కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. సో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం, అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ అనమాట. ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్న నిర్వహిస్తారు? సో ఏ డేట్న సెలబ్రేట్ చేస్తారు ఈ డేని తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం, అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్, ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్న నిర్వహిస్తారో తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్.

హరిచరణ్ బాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆవారా నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది చంద్రబోస్. అండ్ మనము నామ హరివిల్లులో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్, ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్ ను నిర్వహిస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్స్, అయితే చూద్దాం రైట్ ఆర్ రాంగో. కనకారావు గారు పెడన నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ రైట్ ఆన్సర్ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ చల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పంపించారు, సూపర్ హాయ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ రైట్ ఆన్సర్ అండ్ వావ్ సూపర్ పాట వినిపించారు, మీ ప్రశ్నకు సమాధానం అని అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే జైపాల్ రెడ్డి కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అలాగే అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ తినండి సార్ పంపించాను అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి, థ్యాంక్ యూ సో మచ్, చూస్తే చాలా డెలిషియస్గా ఉన్నాయి, బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10:20:30 స్టూడియోలో టైం. మనమున్నాం హరివిల్లులో. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ జూన్ 12 అనమాట, అంటే రీసెంట్గానే ఈ డే అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, మెన్స్ అండర్ 18 ఏషియా కప్ హాకీ 2026 ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది? క్వశ్చన్ ఏంటి, ఎంత ఉంది అని అనుకుంటున్నారా, జాగ్రత్తగా వినండి. మెన్స్ అండర్ 18 మెన్స్ లో ఏషియా కప్ హాకీ 2026 అంటే ఈ ఇయర్ 2026 ఏషియా కప్ హాకీకి సంబంధించి ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది? తెలిస్తే ఆన్సర్ 0866248148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అక్కర్పాక నుండి రమా రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి జూన్ 12 అంటూ, అండ్ హాయ్ అంటూ సురేష్ పంపించారు, హాయ్ మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది. అండ్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ జూన్ 12 అంటూ, అది సంగతి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 0866248148 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నామహార్విల్లో నేను అడిగిన క్వశ్చన్, మెన్స్ అండర్ 18 ఏషియా కప్ హాకీ 2026లో ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్ కదా, రీసెంట్గా జరిగినాయి అడుగుతున్నాను. సో పాకిస్తాన్ అంటే అబ్దుల్ కలాం పెద్దపరం నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్, అండ్ మల్లికార్జున్ విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అక్కర్పాక నుండి రమా రాంగ్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీను ఐరాలా నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ సూపర్ అని అంటూ బి రాంబాబు గారు, కమల, మానస, రచన వీళ్ళందరూ పంపించారు చిత్తూరు డిస్టిక్ నుంచి. ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూడో ప్రశ్నకు జవాబు అని అంటూ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, గుడ్ మార్నింగ్ రిష్ బో, ఈరోజు మీ ఓపెనింగే ఫుల్ వందే మాత్రం గీతంతో హై వోల్టేజ్ ఎనర్జీతో మొదలైంది, ఆ విన్ వెంటనే భక్తి గీతాల వందనం కొటేషన్తో కాఫీ టైం అద్భుతంగా సాగింది, అండ్ కొన్ని పనుల వల్ల తర్వాత వినలేకపోయాను, కానీ ఉదయాన్నే మీరు ఇచ్చిన అదిరిపోయే స్టార్టింగ్ కిక్ ఉంది చూసారా, అస్సలు అదిరిందయ్యా అంటూ. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, అండ్ రైట్ ఆన్సర్, అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఆన్సర్ ఈజ్ అని అంటూ రాంగ్ ఆన్సర్ కదా సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంగ్లాండ్ టీం అంట వెంకటాద్రి, భార్గవి, రవి వీళ్ళందరూ పంపించారు చిత్తూరు నుంచి బట్ రాంగ్ ఆన్సర్ కదా. అండ్ నాకు తెలియదు, మేము మండే రోజున విజయవాడ వచ్చాము, అక్కడ బస్టాండ్ పక్కన కాళికామాత టెంపుల్ చాలా బాగుంది, నేను చాలాసార్లు విజయవాడ వెళ్ళాను కానీ ఎప్పుడూ చూడలేదు, బాగుంది టెంపుల్ అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి పంపించారు. సో చాలా బాగుంటుంది ఆ టెంపుల్, కాళికాదేవి గుడి చాలా చాలా ఫేమస్, అండ్ చాలా బాగుంటుంది కూడా. సో అది సంగతి, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ యునైటెడ్ స్టేట్స్ అంట పెద్దపరం నుంచి అబ్దుల్ కలాం గారు బట్ రాంగ్ ఆన్సర్, అండ్ అక్కర్పాక నుంచి రమా ఈసారి రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్? జపాన్ అన్నమాట. సో జపాన్తో ఆడింది ఇండియా అండ్ ఛాంపియన్గా నిలిచింది. సో అది సంగతి. అండ్ 10:28:30:45 స్టూడియోలో టైం, మనమున్నాం హరివిల్లులు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఇప్పుడే కాదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి యూపీఐ యూపీఐ యూపీఐ తెలుసు కదా మనం, ఇంకా అసలు ఫోన్ ఆన్ చేస్తే అసలు క్యాష్ ఎవరికి క్యారీ చేస్తున్నారు చెప్పండి, అందరూ కూడా ఫోన్ పట్టుకుని యూపీఐ. సో యూపీఐ అనేది ఇండియాలో ఏ డేట్న ప్రారంభమైంది, యాక్చువల్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా మీకు? 0866-2488-14 డేట్ కాదు ఇది, ఇది నెంబర్. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అనేది వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఓకే బంగారం నుంచి, హే అమాయిక. సో ఈ సాంగ్ ని పాడింది కార్తీక్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ నాకైతే యూపీఐ ఏ డేట్న ఇండియాలో స్టార్ట్ అయిందో తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వింటూ స్టే ట్యూన్.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
8: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
7: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

సో అదనమాట సంగతి. బ్యూటిఫుల్ సాంగ్ యాక్చువల్గా ఇలాంటి కొన్ని సాంగ్స్ అన్ని కూడా మనం చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని బైక్ మీద అలా వెళ్తూ వింటూ ఉంటే ఉంటుంది, సూపర్ అబ్బా. నా ఎక్స్పీరియన్స్ కూడా అదే యాక్చువల్గా. ఈ సాంగ్ ఫస్ట్ ఓకే బంగారంలో వింటున్నప్పుడు, ఐ థింక్ 2015 అనుకుంటా, ఫస్ట్ టైం విన్నప్పుడు బైక్ మీద వెళ్తున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, వాటి ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు, అసలు రెహమాన్ కదా అని అనిపించింది. అది సంగతి. అండ్ ఏప్రిల్ ఓకే చెల్లపండి నుంచి మోనిషా, కాదు చెల్లపండి అండ్ మోనిషా పంపించారు మధురై తమిళనాడు నుంచి నేను అడిగిన క్వశ్చన్కి. సో యూపీఐ అనేది ఇండియాలో, మన ఇండియాలో ఏ డేట్న ప్రారంభమైందని చెప్పి క్వశ్చన్ అడిగాను, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కర్పాక నుండి రమా రాంగ్ ఆన్సర్ కదా, అండ్ అలాగే అబ్దుల్ కలాం పెదపరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి మల్లికార్జున్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే ఇయర్ అయితే రైటే, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమాంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వెంకటాద్రి భార్గవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పాలమండ్రి చిత్తూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ సూపర్ ఫాస్ట్ క్రిష్ గారు అని అంటూ మీ సింగింగ్ బాగుంది సార్, లతా ఉయ్యూర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ కదా, అలాగే నెక్స్ట్ 3-4 months అంట, ఏంటది ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ పైలట్ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, సో అప్రాక్సిమేట్గా రైట్ ఆన్సరే అది. అండ్ జీకే నాలెడ్జ్ అంత లేదు, ఓకే బంగారం మూవీ సాంగ్ సూపర్ సూపర్, కానీ బంగారం మనకు అందనంత ఎత్తుకు వెళ్ళింది, చూడడమే కానీ కొనేది లేదు, అయినా మనకెందుకు మనమే బంగారం కదా అంట సుధా కొత్తగూడెం నుంచి. సో అది పాజిటివిటీ అంటే అదన్నమాట, అలా ఉండాలి, మనమే బంగారం, నిజంగా చెప్పాలంటే మనకు మనమే బంగారం. పొద్దున అందుకే ఒక బ్యూటిఫుల్ కోట్ కూడా చెప్పాను, అంటే సంతోషంగా మనం ఉండాలి, కానీ మనం సంతోషంగా అంటే మనం ఉండడానికి, మనం హ్యాపీగా ఉండడానికి ఖర్చు ఏమి అవసరం లేదు, కానీ మన హ్యాపీనెస్ని బయట ప్రపంచానికి చూపించడానికి మాత్రం ఖర్చు అవసరం అన్నమాట. ఆ అనవసరపు ఖర్చు మనకు అవసరమా చెప్పండి, కాబట్టి మనం హ్యాపీగా ఉంటే చాలు. సో బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండండి అందరూ కూడా ఇలాగే. సో 10:40:20 స్టూడియోలో టైం, మనమున్నాం హరివిల్లులో. నేను అడిగిన క్వశ్చన్ యూపీఐ అనేది ఇండియాలో ఏ డేట్ని స్టార్ట్ అయిందని చెప్పి క్వశ్చన్ అడిగాను, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు 2000 ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఏంటా రైట్ ఆన్సర్ అంటే April 11, 2016, 2016 April 11th ఈ యూపీఐ అనేది ఇండియాలో స్టార్ట్ అయిందన్నమాట. సో అది సంగతి. ఈరోజు హరివిల్లు మీ అందరూ ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను, నేను కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అదేంటి ఇంకా టైం ఉంది కదా అనుకోవద్దు, ఎందుకంటే మరికొద్దిసేపట్లో. సో ఎగ్జాక్ట్గా 10:45 షుగర్ వ్యాధి గురించి అవగాహన స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, కాబట్టి నేను ఇప్పుడు సైన్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? సో నెక్స్ట్ సండే కలుద్దాం, ఓకేనా? 28 ఐ థింక్ సో, ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు కానీ 28 అనుకుంటా, సండే సాయంత్రం 5 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు ఈలోపు గ్యాప్లో మీరేమైనా గట్టిగా కోరుకుంటే కలుద్దాం, లేదంటే మాత్రం సండేనే కలుద్దాం. హలో క్రిష్, మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీ అమ్మగారి అడిగామని చెప్ప, ఓకే అమ్మగారిని అడిగామని చెప్పాలా, మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ 10:41:30 32 seconds స్టూడియోలో టైం, బై బై చెప్పేసే టైం వచ్చేసింది. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, వర్షం

0: చలైనా, ఐ మీన్ ఎండలైనా ఏదైనా అతి ప్రమాదమే కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళినప్పుడు అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా. టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.
1: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
2: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, యే డీసెంట్రలైజేషన్ కా వికేంద్రీకరణ కా ఉస్కా భీ ఏక్ బహుత్ బడా మూవ్మెంట్ హై. యే విలేజ్ డ్రివెన్ విమెన్ డ్రివెన్ మూవ్మెంట్ హై.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, ఎండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. గత 14 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ముఖ్యంగా మనం ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి డయాబెటీస్ అండి. ఆ డయాబెటీస్తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మీరు ఎప్పుడూ ఏదో ఒక చోట వింటూ ఉండుంటారు. సో ఒక ఫిజిషియన్గా నా బాధ్యతగా నేను డయాబెటీస్ గురించి పబ్లిక్కి ఒక కామన్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని, క్లుప్తంగా డయాబెటీస్ గురించి, అసలు డయాబెటీస్ వచ్చిన దానికంటే ముందు అసలు ఎలా ఏం జరుగుతుంది బాడీలో, దాని గురించి మన అందరికీ కామన్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డయాబెటీస్ అంటే ఏంటి. అసలు డయాబెటీస్ అనగా ఏం లేదండి, డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని డయాబెటీస్ అంటాము. సో ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేసినప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్కి ఆహారం చేసిన తర్వాత ఉండాల్సిన స్థాయిలో కంటే అధికంగా షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ పేషెంట్గా మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో

ముఖ్యంగా ఏంటంటే చాలా మంది డయాబెటీస్ డయాబెటీస్ అంటారు, తర్వాత దానికి ఏదో కొన్ని తాత్కాలిక థెరపీస్ అంటారు, తర్వాత రివర్సల్ అంటారు. అవన్నిటికంటే నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అయ్యే ముందు బాడీలో ఏం జరుగుతోంది, అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ని రాకుండా వీలైనంత వరకు ఆపచ్చు నివారించవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ లక్షణాల గురించి నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో డయాబెటీస్ కంటే వచ్చే ముందు దశ పేరు ప్రీ డయాబెటీస్. సో ఇది కూడా అందరికీ తెలుసు, ప్రీ డయాబెటీస్ గురించి కూడా మీరు అందరూ వినుంటారు. సో ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఆ ప్రారంభ దశ డయాబెటీస్, దాంట్లో మందులు లేకుండా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా వెయిట్ తగ్గి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ నార్మల్ పర్సన్గా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండే దశని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే ఒక మనిషి నార్మల్ కంటే షుగర్ ఎక్కువగా ఉంది కానీ షుగర్ పేషెంట్కి నిర్ధారించిన కావాల్సినంత షుగర్ లేనప్పుడు అతన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. సో మా భాషలో చెప్పాలంటే HbA1c టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ HbA1c మనం చేసినప్పుడు HPLC మెథడ్లో 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అదే ఎవరన్నా వ్యక్తి యొక్క HbA1c 5.7 5.7 నుంచి 6.4 లోపలుంటే మనం ప్రీ డయాబెటిక్ కింద అతన్ని డయాగ్నోస్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ దశలో గనక మనం పేషెంట్ని గుర్తించినట్టయితే అతను ఆహార నియమాలు పాటించడం ద్వారా, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయడం ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా, తర్వాత మజిల్ ట్రైనింగ్ అంటే జిమ్ కాకపోయినా వివిధ రకాల స్విమ్మింగ్, సైక్లింగ్, రకరకాల పద్ధతుల ద్వారా శరీర ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా మనం ప్రీ డయాబెటీస్ని చాలా వరకు రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీ డయాబెటీస్ గురించి మనం అనుకుంటున్నాం. దాన్ని నేను ఒక్కొక్క టాపిక్లో మొత్తం క్లుప్తంగా చెప్తాను. సో ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక డయాబెటీస్ కంటే ముందు వచ్చే ప్రీ డయాబెటీస్, దానికంటే ముందు వచ్చే ఇంకా ముఖ్యమైన దశ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన పదం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీ సరిగ్గా ఇన్సులిన్కి స్పందించదో ఆ పర్సన్ యొక్క బాడీ ఇన్సులిన్ని బాగా రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి షుగర్ టెస్ట్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. ఫాస్టింగ్ పోస్ట్ ఫాస్టింగ్ వచ్చేసి 100 అంటే 100 లోపల ఉంది కాబట్టి తన షుగర్ లేదని, తిన్న తర్వాత 140 లోపల ఉంది కాబట్టి షుగర్ లేదు షుగర్ రాదు అని ఒక చిన్న అపోహలో ఉంటారు. సో అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రీ డయాబెటీస్ కంటే ముందు దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యుక్త వయసులోనే స్టార్ట్ అవుతుంది, లేదా బాగా ఊబకాయం ఉన్నప్పుడు పిల్లల దశలోనే కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎవరైనా ఒక పర్సన్ను చిన్న వయసులోనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక గుర్తుపెట్టినట్టయితే అతన్ని అసలు ప్రీ డయాబెటీస్లోకే వెళ్లకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనే చెప్పడానికి మాత్రమే మనం ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్గా ఏమాత్రం ఒక్క రక్త పరీక్ష కూడా లేకుండా చెప్పాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉందంటే, ఫస్ట్ కడుపు ఒక భాగంలో ఒబేసిటీ సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైతే మగవారు నడుము కొలత 90 సెంటీమీటర్లు, ఆడవారు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేయడానికి ప్రయత్నించి జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే యంగ్ వాళ్ళు ముఖ్యంగా అంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరన్నా మెడ చుట్టూ నలుపు, తర్వాత అండర్ ఆర్మ్స్లోను అండర్ వేర్ భాగాల్లో నలుపు కనుక, అంటే స్కిన్ నార్మల్ బాడీలో అంతా ఒక కలరు ఆ చంకల్లోనూ మెడల చుట్టూ మాత్రం బాగా నల్లబడుతున్నప్పుడు అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక సైన్ అయి ఉండొచ్చు అన్నమాట. అలా కూడా మీరు డౌట్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో తర్వాత ఎంత తిన్నా విపరీతమైన నీరసము, అంటే చిన్న చిన్న పని చేసినా కూడా ఆ నిస్సత్తువ ఆ యాక్టివ్నెస్ లేకపోవడం, ఒకప్పుడు ఉండే యాక్టివ్నెస్ లేకుండా చురుకుతనం లేనప్పుడు కూడా మీరు మేబీ మీరు బహుశా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవడము, తర్వాత ఈజీగా బరువు పెరిగిపోవడం, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సంకేతాలు. దీని కాకుండా బేసికల్గా ఆకలి, ఎంత తిన్నా ఆకలి తీరకపోవడము, తర్వాత
విపరీతంగా స్వీట్ తినాలనే ఒక కోరిక కలగడం కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒక భాగం. అలాగే పీసీఓఎస్ అనే కంప్లైంట్ లేడీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తరచూ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, తర్వాత యాక్నీ కనుక పింపుల్స్ కనుక ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటికీ పక్కన పెట్టేస్తే ఎంత తిన్నా గనక ఆకలి తీరినట్టు, తిన్న వెంటనే బాగా నిద్రొస్తున్నట్టు, నిస్సత్తుగా ఉంటే కూడా మీరేమైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఫైనల్గా ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే దశ. ఫస్ట్ దశ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి ప్రీ డయాబెటీస్, తర్వాత డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి మాట్లాడి దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందే అసలు యువత దశలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక మీరు అర్థం చేసుకుని దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటించినట్టయితే మనం అసలు ఆ పేషెంట్ని ప్రీ డయాబెటీస్లో కూడా ల్యాండ్ అవ్వకుండా మనం ఆపే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలంటే బేసికల్గా చెప్పాలంటే సింపుల్గా ల్యాబ్ పరంగా చెప్పాలంటే హోమా ఐఆర్ అనే టెస్ట్ ఒకటి చేయించుకోవడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మెడ చుట్టూ కనుక బాగా నలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు హోమా ఐఆర్ గురించి మాట్లాడదామండి. సో హోమా ఐఆర్ అనే టెస్ట్ చాలా స్టాండర్డ్ ల్యాబ్స్లో చేస్తారు. సో హోమా ఐఆర్ టెస్ట్ వచ్చేసి దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో అది ఎలా అంటే అసలు మీ బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అండి. సో దాంట్లో ఎలా మనం హోమా ఐఆర్ని ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం హోమా ఐఆర్ని. సో మీరు ఎవరైతే హోమా ఐఆర్ చెక్ చేయించుకున్నది లెస్ దెన్ 1 ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉన్నట్టు, అది 1-2 మధ్యలో ఉంటే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము, 2 పైన ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, అదే 5 కంటే అబవ్ ఉంటే 4-5 మధ్యలో లేదా 5 కంటే అబవ్ ఉంటే సిగ్నిఫికెంట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచి కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరిగే ఆహారం కనుక తగ్గించుకుని, స్వీట్స్ నైట్ ఫుడ్స్ తగ్గించుకుని, ప్రాపర్ స్లీప్ నిద్ర ప్రాపర్గా నిద్రపోయి వ్యాయామము తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు బేసికల్గా అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నిద్ర. సో నిద్ర అనేది ఈ మధ్య మనకి చాలామందికి నిద్ర అనేది మనకి సెల్ ఫోన్ వల్ల కావచ్చు లేకపోతే జాబ్ పర్పస్ వల్ల కావచ్చు, నిద్ర అనేది సర్కేడియన్ రిధమ్ బాగా డిస్టర్బ్ అయ్యి నిద్ర అనేది డిఫరెంట్ ఒక్కొక్కరు రాత్రి 2 పడుకుంటున్నారు, ఒక్కొక్కరు తెల్లారి గట్ట 3 పడుకుంటున్నారు. సో నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నార్మల్ పర్సన్ అయినా సరే ఒక 2-3 రోజులు సరిగ్గా పడుకోకపోతే అతనికి టెంపరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. సో అదే పనిగా పద్దాక ఇంకా నిద్ర అనేది నిద్రని పక్కన పెట్టేసి లేట్ నైట్ నిద్రపోయి అర్ధరాత్రులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ని బాడీలో ఉండే ప్రతి పార్ట్కి అందేటట్టు చేస్తుంది ఇన్సులిన్. సో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది నార్మల్గా వచ్చిన ఇన్సులిన్కి బాడీ స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అధికంగా రిలీజ్ చేస్తుంది, అధికంగా రిలీజ్ చేసి ఆ కాంపెన్సేట్ చేస్తుంది, షుగర్ అనేది నార్మల్గా కనిపించేటట్టు కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో అది ఒక మిస్లీడ్ అయిపోతారు అనమాట, అంటే షుగర్ నార్మల్గా ఉంది కాబట్టి షుగర్ లేదు కాబట్టి షుగర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో షుగర్ నార్మల్గా ఉన్నా సరే మీరు ఒకసారి ఫాస్టింగ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటిక్లో వెళ్లే అవకాశాన్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రీ డయాబెటీస్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది ఎవరైనా సరే పేరెంట్స్కి, అంటే ఈ ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి వచ్చేసి పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అమ్మ నాన్నకి కానీ మామయ్యల తరపున కానీ రిలేషన్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు, తర్వాత ఫస్ట్ నుంచి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, వ్యాయామం బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి,
ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి, లేడీస్కి, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహన కాకుండా, ప్రత్యేకించి షుగర్ గురించి, పేరెంట్స్కి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు యుక్త వయసులో

0: కఠినమైన అంటే స్వీట్స్, అధిక కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుని, ఆహారాన్ని నియంత్రించుకుని, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుని, డయాబెటీస్ పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే మనం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయగలం.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504744.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక హబ్గా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద ఈ రోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జన్మదిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్టపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,016 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. భారతదేశంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య కేంద్రంగా లఖన్పూర్ ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో పశ్చిమ బెంగాల్ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. 18,880 కోట్ల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ 23వ విడత నిధులను దేశవ్యాప్తంగా 9,44,00,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యుద్దం శాశ్వత ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు వాయిదా పడ్డాయి. యుద్దాన్ని తాత్కాలికంగా ముగిస్తూ వాషింగ్టన్ టెహ్రాన్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్, హెజ్బుల్లా గురువారం రాత్రి పరస్పరం దాడులు చేసుకోవడమే దీని కారణంగా తెలుస్తోంది. మరోవైపు స్విట్జర్లాండ్లో చర్చలు అత్యవసరమేమీ కాదని, రాబోయే రోజుల్లో అమెరికా ప్రతినిధులతో తమ నేతల సమావేశమయ్యేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని ఇరాన్ తెలిపింది. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. నీట్ యూజీ 2026 రీటెస్ట్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రారంభించింది. పరీక్షకు సంబంధించి వస్తున్న తప్పుడు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్లను నమ్మవద్దని తెలిపింది. అధికారిక వాట్సాప్ నెంబర్ 78279808027 ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూటిక్ ఉంటుందని, అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన అన్ని అప్డేట్లు ఈ నెంబర్ నుంచే వస్తాయని ఎన్టీఏ తెలిపింది. బ్లూటిక్ లేకుండా ఇదే పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:07 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది. సో మనం వెంటపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? చాలా చాలా చాలా బ్రేక్ వచ్చేసింది, బట్ ఈ బ్రేక్ ఇంకా రాదనే అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో మరి ఈ రోజు వచ్చేసాను కాబట్టి చాలా కబుర్లు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మరి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ప్రతి ఇయర్ కొత్త కథలు, కొత్త రికార్డులు, కొత్త సర్ప్రైజ్లు, కొత్త కొత్త కాంబినేషన్స్ కదా. మరి ఈ సినిమా చేసే మ్యాజిక్ చాలా ఉంది. అండ్ సిల్వర్ స్క్రీన్ మీద అయితే చాలా చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి కొత్త కొత్త కాంబినేషన్స్తో. మాట్లాడుకుందాం, చాలా కబుర్లు ఉన్నాయన్నమాట. బట్ మీరేం చేయాలంటే జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మీకోసం అంటే సుందరానికి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అంటే మినిమం ఇట్లా ఉండాలా?
1: లైఫ్ అంటే మినిమం ఎట్ట ఉండాలి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి రమణ గోగుల లవ్లీ సాంగ్ అయితే వినేశారు. 11:22 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. మనం ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. ఆల్రెడీ బర్త్డే నవీన్ త్రిమూర్తులు సినిమా, సంగీతం శ్రీనివాసరావు గారి సంగీతం సినిమా, సమంత మా ఇంటి బంగారం సినిమా సిల్వర్ స్క్రీన్ లో హల్చల్ చేస్తున్నాయి కదా. అండ్ వీటితో పాటు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద హల్చల్ చేయడానికి ఇంకా చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి. అసలు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తేజ సజ్జ మూవీస్ గురించి అనమాట. మరి హనుమాన్ అండ్ మీరా ఈ సినిమాల తర్వాత తను ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇదే కదా ఫ్యాన్స్ డౌట్. బట్ ఒకటి కాదు రెండు సినిమాలు రెడీ అయిపోతున్నాయి మన తేజ సజ్జావి. అవి కూడా సీక్వెల్స్ అనమాట, జాంబిరెడ్డి 2 అండ్ మిరాయి 2. ఆల్రెడీ మిరాయి 2లో ఒక కీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసారట. అండ్ ఆల్సో ఇంకో పక్కన జాంబిరెడ్డి 2 కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడే ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఒక బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నో మీ అందరి కోసం మిస్ షెట్టి మిస్టర్ పోలి షెట్టి మూవీ నుంచి లేడీ లక్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: 11:31 2 seconds అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. జాంబిరెడ్డి పార్ట్ 1 తీసిన ప్రశాంత్ వర్మ గారు జాంబిరెడ్డి 2 జస్ట్ స్టోరీ మాత్రమే ఇచ్చారు. ఒక కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నారు సినిమాని. మరి 2027 ఒక చిన్న గ్యాప్ తో 2 రిలీజ్ అయిపోతాయి. అదే మ్యాటర్ బాగుంది కదా. సో తేజ సజ్జ సినిమా సంగతి అది. అండ్ అది పక్కన పెట్టేస్తే గోపీచంద్ మలినేని అండ్ బాలయ్య గారి మూవీ NBK 111 అంటే 111వ సినిమాలో మన బాలయ్య గారి సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయిపోయింది. మరి నిన్న తన బర్త్డే కాబట్టి లుక్ కూడా రిలీజ్ చేసేసారు సినిమా నుంచి. చాలా స్ట్రిక్ట్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అనిపించింది నాకు. చూద్దాం మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి కూడా ఆల్రెడీ హిట్ అయిపోయింది. మరి ఇది కూడా ఆ లిస్ట్ లోకి వచ్చేస్తుందని అయితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నట్టు నాకు తెలిసిపోయింది. అది మ్యాటర్ అది పక్కన పెట్టేస్తే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం కొంచెం రూట్ మారుస్తున్నారని వినపడుతోంది. టీ టౌన్ లో టాక్ అనమాట. మరి ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్

పోలీస్ ఆఫీసర్గా కనిపించిపోయే సీన్కి ఇంట్రడక్షన్ సాంగ్ ఉండబోతోంది. సో సూపర్ కదా. సో మరి పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా కొరియన్ మూవీ లవర్స్కి బాగా నచ్చుతుందట. మరి మన సంగతి ఏమిటో సరే చూద్దాం. ఒక పెద్ద బడ్జెట్తో ఛత్రపతి శివాజీ సినిమా ఒకటి రెడీ అయిపోతుంది. సెన్సేషనల్ హీరో యాక్ట్ చేయబోతున్నారు. ఎవరా సినీ ఎవరా హీరో అనేది మీరు ఆలోచిస్తుండండి, నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం మిర్చి సినిమా నుంచి బిగ్ గర్ల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. జస్ప్రీత్ జాజ్ అండ్ సుచిత్ర పాడిన పాట, రామజోగే శాస్త్రి గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. ఎంజాయ్ లిజనింగ్ విత్ భారతి FM 101.3.

స్వామి శివరిగమన మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. 11:40 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన టైమ్. అండ్ దిస్ ఇస్ అర్జశ్రుతి, నాతో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి కాంతారా అండ్ కాంతారా 2 మూవీస్ లో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ పవర్ ఏంటో మన అందరికీ తెలిసిపోయింది కదా. సో నెక్స్ట్ ఆయన ఒక అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమానే ఛత్రపతి శివాజీ ది ప్రైడ్ ఆఫ్ భారత్ అనమాట. ఈ సినిమా స్టార్ట్ కాబోతోంది త్వరలో. ఒక పెద్ద బడ్జెట్తో 2 పార్ట్లుగా ఈ సినిమాని తీసి ఒక పార్ట్ నేమో 2028లో రిలీజ్ చేస్తారు అండ్ ఇంకో పార్ట్ని 2029లో రిలీజ్ చేస్తారట. అది మ్యాటర్. సో ప్రస్తుతానికైతే జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. అండ్ ఆ తర్వాత మహారాష్ట్రలో శివాజీ పార్ట్1 షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అద్భుతమైంది కదా న్యూస్. మరి ఒక రేంజ్ లో ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. అండ్ నెక్స్ట్ అమరన్ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఓం అనే సినిమా తీస్తున్నారు. అందులో ధనుష్ హీరో, మమ్ముట్టి కూడా యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు డాన్సింగ్ క్వీన్స్ యాక్ట్ చేస్తున్నారు. ఎవరో ఇద్దరు ఆలోచిస్తూ ఉండండి, బ్రేక్ తర్వాత చెప్తారు. రైట్ నౌ మీ అందరి కోసం బింబిసార సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: backup.
1: గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో అరుణ్ గోపన్ పాడిన సాంగ్ అయితే వినేశారు నిన్ను కోరి సినిమా నుంచి. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఇంతకీ ధనుష్ ఓం సినిమాలో యాక్ట్ చేస్తున్న ఇద్దరు హీరోయిన్స్ ఎవరు, ఇదే కదా మన క్వశ్చన్ మార్క్. సో ఇంతకు ఎవరంటే వాళ్ళిద్దరు సాయి పల్లవి అండ్ శ్రీలీల అనమాట. ఇద్దరు కూడా డాన్సింగ్ క్వీన్సే, అసలు అద్దరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ధనుష్ కాంబినేషన్ లో వీళ్ళిద్దరు కనబడిపోతున్నారు అన్నమాట ఓం సినిమాలో. సరే ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నారట. అక్టోబర్ 16th ని సినిమా రిలీజ్ కాబోతోంది, అది మ్యాటర్. ప్రస్తుతానికైతే ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉందని టాక్ అయితే వినిపిస్తోంది, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ కల్కి 2 మూవీ నుంచి కూడా ఒక అద్దరిపోయే అప్డేట్ ఉంది, అదేంటో నేను బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, 11:51 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. మరి కల్కి 2 సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఆ సినిమాలో ఉన్న ఒక్కొక్క మేజర్ క్యారెక్టర్ గురించి ఒక గంట సేపు సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయబోతున్నట. అసలు ఇది ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అండ్ ఇక మీద జరుగుతుందో లేదో కూడా తెలియదు. సూపర్ అప్డేట్ కదా ఇది. అండ్ ఇంకో విషయం, అసలు ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఏంటి, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలా చాలా డీటెయిల్స్ ఆ 1 అవర్ చూపించబోతున్నారట. సో మరి ఎన్ని క్యారెక్టర్స్ రివీల్ చేస్తారో ఏంటో చూడాలి. అండ్ పార్ట్ 2లో కూడా అదిరిపోయే క్యామియోలు ఏమన్నా ఉన్నాయంటారా, మరి అవన్నీ అలాంటివన్నీ కూడా సర్ప్రైజ్లండి. అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు, ఇందులో ఓన్లీ మేజర్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే ఉంటుందన్నమాట. సో అది మ్యాటర్. ఇంకా మనం ఏంటంటే కొన్ని ఇమాజినేషన్స్ చేసుకుంటూ అలా వెయిట్ చేస్తూ ఉండటమే సినిమా కోసం, అంతే కదా, ఆ వెయిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం జూనియర్ సినిమా నుంచి వైరల్ వయ్యారు సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ అండ్ సమీర భరద్వాజ్ పాడిన పాట, లవ్లీ లవ్లీ సాంగ్, కిలాడి సినిమా నుంచి అనమాట. సో మరి నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే మాస్ మహారాజ్ రవితేజ్ షూటింగ్ షెడ్యూల్స్ అన్ని కూడా జామ్ ప్యాక్ అయిపోయినాయి. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇరుముడి సినిమాతో బిజీగా ఉన్నారు, నెక్స్ట్ దిల్ రాజు గారితో ఒక సినిమాకి ఓకే చెప్పేసినట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అండ్ ఇంకొక పక్కన యంగ్ డైరెక్టర్ హసీద్ గోలీ డైరెక్ట్ చేయబోతున్న ఒక సినిమా ఆగస్ట్ లో

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. నీట్ యూజీ పునఃపరీక్ష, నీట్ యూజీ రీఎగ్జామ్కు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పటిష్ట సన్నాహాలు చేపట్టింది. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఈ డ్రిల్ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించడం, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రీఎగ్జామ్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం ఒక అధికారిక వాట్సాప్ నంబర్ను ప్రారంభించింది. పరీక్షకు సంబంధించి వస్తున్న తప్పుడు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్లను నమ్మవద్దని తెలిపింది. అధికారిక వాట్సాప్ నంబర్ 78279802877 ద్వారా వచ్చిన సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూటిక్ ఉంటుందని, అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన అన్ని అప్డేట్లు ఈ నంబర్ నుంచే వస్తాయని ఎన్టీఏ పేర్కొంది. బ్లూటిక్ లేకుండా ఇదే పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో లఖన్పూర్లో 25,016 కోట్ల వ్యయంతో నిర్మించే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. భారతదేశంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య కేంద్రంగా లఖన్పూర్ ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు, రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో పశ్చిమ బంగాళ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తొలి విడత నిధులు ఈరోజు విడుదల కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 46,85,000 మంది రైతు కుటుంబాలకు 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయని చెప్పారు. పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ కానున్నాయని, రాష్ట్ర వాటాగా 2,342.92

కోట్లు పీఎం కిసాన్ కింద కేంద్ర వాటాగా 782.55 కోట్లు జమ అవుతాయని వివరించారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక హబ్గా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో అంతర్భాగం చేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భారీ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో మొరాకో 1-0 గోల్స్తో స్కాట్లాండ్పై, అమెరికా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై, బ్రెజిల్ 3-0 గోల్స్ తేడాతో హైతీపై, పరాగ్వే 1-0 గోల్స్ తేడాతో తుర్కీయేపై విజయం సాధించాయి. భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘాన్తో నేడు 3వ వన్డే ఆడనుంది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ఈ మ్యాచ్కు భారత జట్టు సిద్ధమైంది. మొదటి 2 మ్యాచ్ల్లో విజయం సాధించి ఇప్పటికే భారత జట్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో వన్స్ అగైన్ అ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. వెల్కమ్ టు మీకు తెలుసా. యాక్చువల్గా అండి, ప్రతి దేశానికి ఒక కథ ఉంటుంది. అలాగే మన భారతదేశ కథలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఉన్నాయి, వాళ్ళ కళలు ఉన్నాయి, ఎన్నో విజయాలతో కలిగిన చరిత్ర కూడా ఉంది కదా. ఒకప్పుడు మనకి క్యాష్ లేకపోతే పనులు జరిగేవి కావు, కానీ ఇప్పుడు క్యూఆర్ స్కాన్లు వచ్చేసాయి. ఒకప్పుడు చంద్రుడంటే ఒక కథలో మాత్రమే ఉండేవాడు, కానీ ఇప్పుడు అదే చంద్రుడి మీద మన భారతదేశం అడుగుపెట్టింది. మరి ఒకప్పుడు దూరంగా అనిపించిన ఎన్నో సౌకర్యాలు మనకి ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయాయి కదా. అయితే మనం ఈరోజు ఏం చేద్దామంటే, కొన్ని ఏళ్లలో మన భారతదేశంలో జరిగిన అభివృద్ధి, సాధించిన విజయాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. ఓకే, సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జున్ శృతి. రైట్ నౌ మీ అందరి కోసం అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో అనూప్ రూబెన్స్ అండ్ అల్ఫాన్స్ జోసెఫ్ అన్న సాంగ్ ప్లే చేస్తున్నాను. వనమాలి గారి లిరిక్ ఒక లైన్ల కోసం సినిమా నుంచి లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

పుష్ప 2 సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయా ఘోషల్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఈ రోజు మనం గత 12 ఏళ్లలో అంటే 2014 నుంచి 2026 వరకు మన దేశం సాధించిన విజయాలు, అభివృద్ధి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. యాక్చువల్గా అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, హెల్త్, ఆరోగ్యం, వ్యవసాయం, అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం, ఇలా ఎన్నో రంగాల్లో ఎలా మారిందో మనం మాట్లాడుకోవాలి. అంటే 2014 ముందు మనకి చాలామంది దగ్గర బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండేవి కావు. గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు ఏమైనా పొందాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట. అప్పుడు వచ్చిందే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. దీని ద్వారా చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. సో డైరెక్ట్గా గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి వాళ్ళ అకౌంట్స్కి. అలాగే సబ్సిడీస్ కూడా డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కూడా బ్యాంకింగ్ సదుపాయాలు అనేవి బాగా పెరిగాయి ఈ ఏళ్లలో. అండ్ ఇదంతా జన్ధన్ స్కీమ్ వల్లే. తర్వాత వచ్చిన యూపీఐ పేమెంట్స్, ఇదైతే ఒక రివల్యూషన్ అనే చెప్పాలి. సో యాక్చువల్గా యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్కి విత్ఇన్ సెకండ్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసే డిజిటల్ పేమెంట్ సిస్టమ్. 2016లో యూపీఐ లాంచ్ అయిన తర్వాత మన రోజువారీ చెల్లింపుల్లో చాలా మార్పు వచ్చేసింది. టీ స్టాల్లో టీ తాగినా, 10 రూపాయలు పూలు కొనుక్కున్నా, ఆటో ఎక్కినా, మార్కెట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్ బిల్ కట్టినా, ఒక చిన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు పేమెంట్ అయిపోయినట్టే కదా. సో 24/7 సర్వీస్ అనమాట. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా సెకండ్స్లో డబ్బులు పంపచ్చు, తీసుకోవచ్చు. అసలు ఊహించామా మనం ఇలాంటి ఒక రోజు వస్తుంది చూస్తాము అని చెప్పేసి. గర్వపడాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ విషయంలో ప్రపంచంలో ఉన్న చాలా లీడింగ్ కంట్రీస్లో మన ఇండియా కూడా ఒక్కటనమాట. అది మ్యాటర్. సో ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం తప్పకుండా. బట్ రైట్ నౌ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వరకుప్పల యాదగిరి గారి లిరిక్, రేస్ గుర్రం సినిమా నుంచి లవ్లీ సాంగ్, ఎంజాయ్ లిస్నింగ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

అత్తారింటికి దారేది మూవీ నుంచి సాంగ్ వినేశారు. 12:24 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి యాక్చువల్గా అండి మన ఇండియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కొన్నేళ్లగా మనం సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గత 12 ఏళ్లలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు అనమాట. సో మరి నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ 2014లో స్టార్ట్ అయింది. మరి దీనిలో భాగంగా ఎన్నో టాయిలెట్స్ నిర్మించారు, శుభ్రత మీద అవేర్నెస్ కల్పించారు, బహిరంగ మల విసర్జన్ లాంటివి వాటిని దాదాపుగా తగ్గించారు. కొన్ని మారుమూల గ్రామాల్లో పరిశుభ్రతకి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అండ్ తర్వాత ఇండియాని బెటర్ ఇండియాగా, స్వచ్ఛ భారత్గా తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద లక్షల కుటుంబాలకి కొత్త ఇళ్ళు అనే కలని నిజం చేయడం కూడా జరిగింది. ప్రతి నీటి చుక్క ఎంతో విలువైంది, దాన్ని గుర్తిస్తూ వచ్చిన అద్భుతమైన స్కీమ్ కూడా ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం బ్రేక్ తర్వాత. బట్ రైట్ నౌ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విశాల్ మిశ్రా పాడిన పాట, ఎస్ఎస్ థామన్ మ్యూజిక్ కంపోజిషన్, దాకు మహారాజ్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్యూన్ లో విపిత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మరి స్టూడియోలో టైం 12:29 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. మరి కొద్దిసేపట్లో ఎగ్జాక్ట్ గా 12:30 కి తెలుగులో వార్తలు వచ్చేస్తే హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజాజీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారత

0: దేశం విశ్వగురువుగా నిలవడానికి మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बनाए. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: केंद्र बोग्गु गनल శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చెరువుతోనే ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఋతువృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో ఉదయం 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్ట్రపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్ట్రపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీనిగా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయలు వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం 1 ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ని కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. ఈ రోజు మనం ఈ ప్రోగ్రాంలో 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, నీటి కష్టాలు అంటూ ఉంటారు, అండ్ అఫ్ కోర్స్ వీటి గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కరోజు మన ఇంట్లో కనుక పంపులు ఆగిపోయాయి అనుకోండి, అసలు ఊహించండి ఎలా ఉంటుందో పరిస్థితి. కానీ అలా ఒక్కరోజు కాదు, ఒక్క వారం కాదు, నెలల తరపడి, సంవత్సరాల తరపడి కొన్ని మారుమూల గ్రామాలు నీటి కష్టాలు పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసమే జల్ జీవన్ మెషిన్ స్కీమ్ అనేది వచ్చిందనమాట. దీని ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనే అందించాలనే లక్ష్యంతో పని జరుగుతూ ఉంటుంది. ఎంతోమందికి, ఎన్నో కుటుంబాలకి ట్యాప్ వాటర్ వచ్చింది. దానివల్ల దూరం నుంచి నీళ్లు మోసుకునే పని కూడా తప్పింది. క్లీన్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది, మెల్లమెల్లగా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అంతే. సో ఇది ఒక మేజర్ థింగ్ అని చెప్పచ్చు, కొన్నేళ్లగా మనకి మన ఇండియాలో జరిగింది. అండ్ యాక్చువల్గా ఒక మేజర్ మైల్ స్టోన్ ఇది మనకి, మన ఇండియాకి స్పెషల్గా. అండ్ ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది, ఆయుష్మాన్ భారత్ పేద కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అందించే లక్ష్యంగా వచ్చిన స్కీమ్. అది మాత్రమే కాదు, హెల్త్ విషయంలో మన ఇండియా ఎన్నో అచీవ్ చేసింది ఈ మధ్యకాలంలో. కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, మెడికల్ కాలేజెస్ పెరిగాయి, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ని కూడా మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం. అండ్ ఆ టైంలో లార్జ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది, అండ్ ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. అండ్ ఆరోగ్యం మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఆరోగ్యం రంగంలో పెద్ద పెద్ద మార్పులే వచ్చాయి. అండ్ ఇంకా చాలా జరిగాయి, మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ కేజే యశ్దాస్ గారు పాడిన సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. యూఆర్ రహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్, భారతీయుడు సినిమా నుంచి లవ్లీ సాంగ్, భువన చంద్ర గారి లిరిక్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనియన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:48 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మనం, మీకు తెలుసా టైం. సో మరి ముఖ్యంగా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మన దేశానికి వెన్నెముక రైతు గురించి. మనకి అన్నం పెట్టే రైతు, ఆ రైతు ఆనందంగా ఉంటే దేశం బాగున్నట్లే అంటారు. అందుకే అలాంటి ఒక రైతు కోసం ఆర్థిక సహాయం అందించడం కోసం పిఎం కిసాన్ అనేది స్టార్ట్ అయింది. అది మాత్రమే కాదండి, అండ్ ఇప్పుడున్న టెక్నాలజీని వ్యవసాయానికి జోడిస్తూ ఎన్నో డిజిటల్ సర్వీసెస్ వచ్చాయి రైతుల కోసం. సాయిల్ హెల్త్ కార్డ్స్ అని, ఇరిగేషన్ ఇంప్రూవ్మెంట్స్ అని, ఇలా ఎన్నో ఫెసిలిటీస్ వచ్చాయన్నమాట ఈ స్కీమ్లో భాగంగా. నెక్స్ట్ మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన రోజువారీ జీవితానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు, వంతెనలు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్, త్రాగునీటి వ్యవస్థ, ఇంటర్నెట్, ఇవన్నీ వస్తాయి దాంట్లో భాగంగా. సో మీకు విషయం తెలుసా, ఒక దేశం ఎంత అభివృద్ధి చెందింది చూడాలి అంటే ఆ దేశం మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూడాలి అంటారట. సో మరి ఇక కొన్నేళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ వచ్చిందని చెప్పాలి మన ఇండియాలో. ఎన్నో నేషనల్ హైవేస్ వచ్చాయి, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చాయి, వందే భారత్ లాంటి ట్రైన్స్ వచ్చాయి, అండ్ ఎన్నో స్టేషన్స్ మోడర్నైజ్ అయిపోయాయి. ఎన్నో ప్రాంతాలకి మనకి కనెక్టివిటీ పెరిగింది. ఎన్నో సిటీస్లో మెట్రో సర్వీసెస్ ఎక్స్పాండ్ అయ్యాయి. మౌలిక సదుపాయాలు అనేవి మన అభివృద్ధికి మార్గాలుగా మారాయి ఈ 12 ఏళ్లలో. ఇక మన దేశం సాధించిన విజయాల్లో స్పేస్ అచీవ్మెంట్స్ మనం స్పెషల్గా మెన్షన్ చేసి తీరాలి. చంద్రుడి దక్షిణ ధృవ భాగంలో మన దేశం అడుగుపెట్టింది చంద్రయాన్3 మిషన్లో భాగంగా. ఇక ఆదిత్య L1 ప్రయోగంతో సూర్యుని స్టడీ చేయడం కూడా స్టార్ట్ అయిందన్నమాట. సో వీటి వల్ల సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రంగాల్లో మన ఇండియా క్యాపబిలిటీ ఏంటనేది ప్రపంచానికి తెలిసింది కదా. సో మరి నెక్స్ట్ మన స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను బందోబస్త్ మూవీ నుంచి, నిఖిత పాడిన పాట, ఎంజాయ్ లిజనింగ్.

హారిస్ జూరియాస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ అయితే వినేశారు. 12:54 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది మన టైం, మీకు తెలిసే టైం. సో యాక్చువల్గా అండి, ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే క్రికెట్ మాత్రమే గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ఒలింపిక్స్ నుంచి చెస్ వరకు, బ్యాడ్మింటన్ నుంచి అథ్లెటిక్స్ వరకు మన ఇండియన్ ప్లేయర్స్ వరల్డ్ స్టేజ్లో వాళ్ళ టాలెంట్ని చూపించారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో అచీవ్ చేశాం మనం. ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్ లాంటి కాంపిటీషన్స్లో మన ఇండియా అత్యధిక పథకాలు అందుకుంది. గోల్డ్ మెడల్స్తో మన ఇండియన్ అథ్లెట్స్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఇండియన్ యంగ్ చెస్ గ్రాండ్ మాస్టర్స్ అయితే వరల్డ్ చెస్లో వాళ్ళ మార్క్ క్రియేట్ చేశారు. మన ప్లేయర్స్ ఇంకా బాగా రాణించటానికి వాళ్ళ కోసం అండ్ స్పెషల్లీ స్పోర్ట్స్ లవర్స్ కోసం కొత్త కొత్త స్టేడియమ్స్ వచ్చాయి, కొత్త ట్రైనింగ్ సెంటర్స్ వచ్చాయి. ఇంకా మంచి విషయం ఏంటో తెలుసా, ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లోంచి కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ని బయటికి తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాంతో మన ఇండియా స్పోర్ట్స్ వైపు కూడా ధైర్యంగా అడుగులు వేయటం స్టార్ట్ చేసింది 12 ఏళ్లలో. అది మ్యాటర్. సో ఇలా మన ఇండియా సక్సెస్ఫుల్గా ఎన్నో అచీవ్ చేసింది. అఫ్కోర్స్ ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక దేశం అభివృద్ధి అంటే అండి ఒక్కరోజులో అయిపోతుందా? లేదు కదా. గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనులతో పాటు కొన్ని లక్షల మంది చేసే ప్రయత్నం, కొన్ని కోట్ల మంది నుంచి వచ్చే సహకారం కూడా ఉండాలి. దాంతోపాటు నిరంతరం చేసే కృషి ఉండాలి. సో ఇవన్నీ కలిసి చేసే ఒక ప్రయాణమే అభివృద్ధి అంటే. మరి అలాంటి ఒక జర్నీదే మన ఇండియాది కూడా. సో ఇది ఇంకా అందంగా ఇలాగే కంటిన్యూ అవ్వాలి విజయ పతాకం వైపు అంటే మనలో ప్రతి ఒక్కరు సహకారం ఉండాలి. సో అది ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రాంలోకి కూడా వెళ్ళిపోదాం. బట్ రైట్ నో మీ అందరి కోసం సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజిషన్లో కార్తీక్, సూర్య సంతోష్ అండ్ దీప్తి పాడిన పాట ప్లే చేస్తున్నాను. రామజోగ్య శాస్త్రి గారి లిరిక్ సుప్రీం సినిమా నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ RJ శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. నీట్ యూజీ పునఃపరీక్షకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పటిష్ట సన్నాహాలు చేపట్టింది. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఈ డ్రిల్ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించడం, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. నీట్ రీ ఎగ్జామ్కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసిన అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఓ అభ్యర్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఎన్టీఏ సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగినట్లు పేర్కొంది. సదరు అభ్యర్థికి నాగ్పూర్లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించనున్నట్లు తెలిపింది. కాగా అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రాలు, ఇతర ముఖ్యమైన అంశాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎన్టీఏ అభ్యర్థులకు సూచించింది. పశ్చిమాసియాలో శాంతి దిశగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. లెబనాన్లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు డ్రోన్లతో జరిపిన దాడుల్లో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ భీకర దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయని లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తెల్లవారుజామున కూడా బాంబుల వర్షం కొనసాగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ నిరసనకు దిగారు. ఉత్తర బంగ్లాదేశ్లోని గైబాంధా జిల్లాలో శ్రీరాముని చిత్రాన్ని అవమానించారన్న ఆరోపణలు, అలాగే నిర్మాణంలో ఉన్న భారీ శ్రీరామ విగ్రహ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నగరంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత రాత్రి మచిలీపట్నంలో భారీ వర్షానికి జలమయమైన బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించి నీరు బయటకు వెళ్లేలా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిఎస్ఆర్ నిధులతో మచిలీపట్నం బస్టాండ్ ప్రాంతాన్ని ముంపుకు గురికాకుండా సీసీ రోడ్ల నిర్మాణం, బస్టాండ్ ముఖద్వారం పరిసరాలలో గ్రీనరీ ఏర్పాటు చేపట్టడానికి అవసరమైన ఎస్టిమేషన్ను సిద్ధం చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులలో 80 బస్సులు మచిలీపట్నానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ

కప్లో ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో మొరాకో 1-0 గోల్స్తో స్కాట్లాండ్పై, అమెరికా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై, బ్రెజిల్ 3-0 గోల్స్తేడాతో హైతీపై, పరాగ్వే 1-0 గోల్స్తేడాతో తుర్కీయపై విజయం సాధించాయి. భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో నేడు 3వ వన్డే మ్యాచ్ ఆడనుంది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ఈ మ్యాచ్కు భారత జట్టు సిద్ధమైంది. 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్నీ నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మన స్టూడియోలో టైం 1:05 PM అయిపోయింది. సో మనం ఇంటిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. చిన్న చిన్న ఆలోచనలే కొన్నిసార్లు పెద్ద ఆవిష్కరణలుగా మారిపోతాయి. చిన్న ఐడియానే కొన్నిసార్లు కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. దానే కదా ఇన్నోవేషన్ అంటారు. కానీ ఇన్నోవేషన్ అంటే అండి, చాలామంది చాలా ఖరీదైన టెక్నాలజీ అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మాత్రం ఇవాళ ధీరా టీం గురించి మీరు విని తీరాల్సిందే. సో ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ ఒకటి ఉందన్నమాట. సో దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాం ఇవాళ షోలో. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ప్రేమ అంటే ఇదేరా సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెల్ గారు లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉండే వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఖడ్గం సినిమా నుంచి చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 114 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన టైం, అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. యాక్చువల్గా అండి, ఇన్నోవేషన్ అంటే ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ కాదు. మరి ఏంటి అంటే ఇన్నోవేషన్ అంటే స్మార్ట్ థింకింగ్ అని ప్రూవ్ చేశారనమాట ఇద్దరు అమ్మాయిలు రీసెంట్గా. ఢిల్లీలో ఉంటారు వాళ్ళు, నైనా అండ్ నయన్తార, ఇంటర్ స్టూడెంట్స్. వీళ్ళు ఏం చేశారో తెలుసా? కరెంట్ అక్కర్లేని, వేలకు వేలు పెట్టక్కర్లేని ఒక వాటర్ ఫిల్టర్ని తయారు చేశారు, ఆర్ఓ వాటర్ ఫిల్టర్. వీళ్ళిద్దరూ ట్విన్ సిస్టర్స్ అనమాట. అండ్ వీళ్ళు చేసిన ఈ కొత్త అద్భుతమైన ఆవిష్కరణని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఏంటి అంతలా ఏముంది విషయం అంటారా? చెప్తా. యాక్చువల్గా మనం తాగే నీళ్లల్లో కంటికి కనిపించని ప్లాస్టిక్ ముక్కలు, క్యాన్సర్కి కారణమయ్యే ఫరెవర్ కెమికల్స్ ఉంటాయి కదా, దానికోసమే మార్కెట్లో ఎన్నో రకాల వాటర్ ఫిల్టర్స్ అయితే వచ్చాయి. సరే, ఇవన్నీ ఓకే, బట్ మన ట్విన్ సిస్టర్స్ తయారు చేసిన ఆర్ఓ వాటర్ ఫిల్టర్ మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకో తెలుసా? ఈ వాటర్ ఫిల్టర్ని బెండకాయ, మెంతులు, వరి పొట్టును ఉపయోగించి తయారు చేశారు. సో అసలు బెండకాయ ఏంటి, మెంతులు ఏంటి, వరి పొట్టు ఏంటి, వాటర్ ఫిల్టర్ ఏంటి, కొంచెం కూడా అర్థం కాలేదు కదా. డోంట్ వరీ, నేను చెప్తాను న్యూస్ బ్రేక్ తర్వాత ఈ సరికొత్త దేశవాళి సాంకేతికత గురించి. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మన స్టూడియోలో. టైం ఎగ్జాక్ట్ గా 1:20 అయిపోయింది. మీకోసం రీజనల్ న్యూస్ వచ్చేస్తున్నాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాంకేతికతకు మరింతగా అలవాటు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మికత, యోగా వంటివి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద రామ్దేవ్ బాబాతో నిర్వహించిన యోగా సాధనా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామ్దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారని, వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రామ్దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషమని కొనియాడారు. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ,
2: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం నాట్ ఓన్లీ ఈజ్ ఫాలోయింగ్ యోగా, ఈ కన్విన్స్డ్ యునైటెడ్ నేషన్స్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఈవెంట్, యోగా ఇంటర్నేషనల్ డే. టుడే 190 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ యోగా. దట్ ఈజ్ అవర్ గిఫ్ట్.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
3: మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారతీయులుగా.
1: రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు.

0: కార్మికులకు సంఘీభావం తెలుపుతూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని వీధుల్లోని చెత్తను తొలగించారు. అనంతరం అధికారులు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లా లింగంగుంటలో విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయి అని మంత్రి వివరించారు. పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 782.55 కోట్లు విడుదల చేయగా రాష్ట ప్రభుత్వం 2,342.92 కోట్లు విడుదల చేయనుందని అచ్చెన్నాయుడు వివరించారు. రాష్టంలో నూతన టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితా చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్టంలో టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందే అని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన రాయితీలను ఇచ్చామని మంత్రి చెప్పారు. చేనేత వస్తాల అమ్మకాలను ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరు అయిందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. విజయవాడలో ఔషధ నియంత్రణ భవన్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే రాష్టం ఆర్థికంగా పరిపుష్టి సాధించడం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల నాణ్యత నిర్ధారణ పరీక్షలకు రాష్టస్థాయి ల్యాబ్లో స్థానికంగా పరీక్షలకు వీలవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: అధికారికంగా పనులు నిర్వహించడానికి స్వాస్థ్య లెబొరేటరీని కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా, దాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భం కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత 2 సంవత్సరాల్లో 14.3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాళ్ళ భవన నిర్మాణం పూర్తి చేశాం. ప్రజల ప్రాణాలని సంరక్షించే బాధ్యత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి ఉంది. ఎందుకంటే నాణ్యమైన మందులు లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అదేవిధంగా నిబంధనలకు లోబడి మందుల పంపిణీ జరగకపోయినా, మార్కెట్లో లభ్యత లేకపోయినా దాని దుష్పరిణామాలు కూడా ఉంటాయన్న విషయం కూడా మనందరికి తెలిసిందే.
0: రేపు జరిగే నీట్ పునఃపరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రశ్న పత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లను ఎన్టీఏ వినియోగించనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ, ఎన్టీఏ, రక్షణ శాఖ అధికారుల మధ్య పలుమార్లు సమావేశం జరిగాయి. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన పథకంలో దేశంలో ఎరువులు విక్రయించే అన్ని కంపెనీలు తమ సబ్సిడీ ఎరువులను భారత్ అనే ఒకే బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలోని సుబ్బనాయుడు కండ్రిక గ్రామంలో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రైతుల కోసం ఫ్రెండ్లీ యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాల యూరియాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరిస్తూ,
2: ఏపీ ఎయిమ్స్ యాప్ అనే దాని ద్వారా రైతులకి యూరియా అండ్ డిఏపి ఈ 2 ఎరువుల్ని ఈ యాప్ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. 1 ఎకరాకి 3 బస్తాల చొప్పున 3 విడతల్లో ఈ యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో మా పేర్లు కనిపించట్లేదు, అలాంటి ఎక్కడ కూడా లేదు. ఈ పేరు కనపడకపోయినా మళ్ళీ పేరు యాడ్ చేసి రైతులకు ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఒకరే వచ్చి 20-30 బస్తాలు అట్లా తీసుకుపోయేటువంటి విధానం ఉంది. ఇప్పుడు అలా కాకుండా

0: ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి అతని పేరు మీదే ఇచ్చేటువంటి విధానం అన్నమాట ఇది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రీరామ్ చంద్ర పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. అనంత శ్రీరామ్ గారి లిరిక్ 137 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. ఈ రోజు మనం ఢిల్లీ బేస్డ్ ట్విన్ సిస్టర్స్ తయారు చేసిన అది కూడా బెండకాయ మెంతులు వరి పొట్టును ఉపయోగించి తయారు చేసిన ఒక సరికొత్త ఆర్వో వాటర్ ఫిల్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి మనం టీ బ్యాగ్స్ చూసాం కదా, అంటే టీ బ్యాగ్స్ని మనం ఒక కప్ ఆఫ్ మిల్క్లో టీ బ్యాగ్ని ఇలా ముంచుకుని తాగితే టీ పొడి అంతా కూడా దాంట్లోకి వచ్చేసి చక్కగా టీ తయారైపోతుంది. అలాగే ఈ ఫిల్టర్ కూడా ప్లాంట్ బేస్డ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఉన్న బయోడీగ్రేడబుల్ శాషేలు అనమాట. నీటిలో వేస్తే చాలు, అందులో ఉండే డేంజరస్ కెమికల్స్ అన్నీ కూడా ఇవి తీసేస్తుంది, అంటే క్లీన్ చేస్తుంది వాటర్ని. అసలు ఇది ఎలా పాసిబుల్, ఇదే కదా మీ డౌట్, మాట్లాడుకుందాం దాని గురించి కూడా చాలా క్లియర్గా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ముకుందా. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఏమ్మాయి చేసావి సినిమా నుంచి దేవన్, ఏకాంబరం అండ్ చిన్మయి పని సూపర్ సాంగ్ అయితే వినేశారు అనంత శ్రీరామ్ గారి లిరిక్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. 150 crore 40 seconds అయిపోయింది మన ధీరా టైం. సో ఈరోజు ఢిల్లీ బేస్డ్ ఇంటర్ స్టూడెంట్స్ నయన్తారా అండ్ నైనిక తయారు చేసిన ఒక బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మరి మ్యాటర్ ఏంటంటే, ఇంతాక నేను చెప్పాను ఒక శాషెస్ టైప్ అని చెప్పేసి, ఆర్ఓ వాటర్ ఫిల్టర్ లాంటివి అనమాట. అయితే టీ బ్యాగ్స్ లాగా వాటర్లో వేసే బయోడీగ్రేడబుల్ శాషెస్, అవి ఒక రకంగా కంప్లీట్ వాటర్ ఫిల్టర్స్ అనమాట. వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటంటే ఎక్కడుందో తెలుసా? యాక్చువల్గా అండి, బెండకాయ ఇంకా మెంతుల్లో ఒక రకమైన జిగురు ఉంటుంది కదా, అది నీటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్ అన్నింటినీ ఒక దగ్గరికి చేరుస్తుందంట. అలాగే పొలాల్లో తగలబెడుతుంటారు కదా వరి పొట్ట అని, దాని నుంచి బయోచార్, అంటే చూడడానికి బొగ్గులాగా ఉంటుంది అనమాట, దాని బయోచార్ అంటారు, అది వాటర్లో ఉండే డేంజరస్ పిఎఫ్ఏఎస్ కెమికల్స్ని పీల్చుకుంటుందిట. అంటే ఇవి ఎప్పటికీ కరగని కెమికల్స్ అనమాట, అవి చాలా డేంజరస్ నీటిలో ఉంటాయి కనుక. అలాంటి వాటినే ఫర్ ఎవర్ ఆర్ పిఎఫ్ఏఎస్ కెమికల్స్ అంటారు. యాక్చువల్గా ఇది ఎక్కువ ఉంటుంది అనుకోండి వాటర్లో, మన లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో కొలెస్ట్రాల్ చేంజెస్ కూడా వచ్చేస్తాయి, ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయిపోతుంది, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. సో టోటల్గా హార్మోనల్ సిస్టమే దెబ్బతింటుంది, ఇబ్బందులు పడిపోతుంది, అంత డేంజరస్ కెమికల్స్ అవి, ఫర్ ఎవర్ కెమికల్స్ అనేవి. సో దానిని కూడా క్లీన్ చేస్తుందట ఈ అమ్మాయిలు తయారు చేసిన ఆర్ఓ వాటర్ ఫిల్టర్ అనేది. నైనా అండ్ నయన్తారా తయారు చేసిన దేశీయ ఆవిష్కరణ అనమాట ఇది. చాలా బాగుంది కదా. సరే వాళ్ళు తయారు చేశారు, సరే ఇది ఎంతవరకు యూస్ఫుల్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను జెంటిల్మెన్ సినిమా నుంచి, వింటూ ఇంచు చేస్తే స్టే ట్యూన్.

0: కదా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. సో మనం వింటుపోయాం సండే గేమ్ షోలోకి. మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను మరి ఈ సాటర్డే సండే గేమ్ షోలోకి. సో మరి ఇక్కడైతే నాకు మెసేజెస్ అయితే కొన్ని వెయిట్ చేస్తున్నాయి. శుభ మధ్యాహ్నం అందరికి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. హాయ్ శంకర్ గారు. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడేస్ అందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. మీకు కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే.

అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజంపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెల్కమ్ టు సందరి సందరి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. మీకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ శృతిజీ, ఎలా ఉన్నారు, లంచ్ అయిందా అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్. హాయ్ సుధా గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమినిపాడు నుంచి, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కరపాక నుంచి రమా గారు, హాయ్ అండి అంటున్నారు. హలో. నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మీకు మా నమస్కారాలు. సండే సందరికి స్వాగతం సుస్వాగతం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ ఇంకా శ్యామ్లా మెసేజ్. మీ అందరికీ వన్స్ అగైన్ అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నా సండే సందరి గేమ్ షోలోకి. మరి వెయిట్ చేస్తున్నారు కదా అసలు ఈ సాటర్డే ఈ వీకెండ్లో ఎలాంటి సందడి ఉండబోతోంది అని చెప్పేసి ఓకే వచ్చేస్తున్నా మొదటి ప్రశ్నలోకి. సో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సింపుల్గా ఆన్సర్ని మన వాట్సాప్ నెంబర్కి పంపించడమే. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114, ఇదనమాట నెంబర్ 8662488114, ఈ నెంబర్కి పంపించేయండి. ఓకే, సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి ఉందండి అది రాత్రి టైంలో మాత్రమే వస్తుంది, పగలు అంతా మనతోనే ఉంటుంది, మళ్ళీ నైట్ అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు వచ్చినది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. సో అది ఏంటి, మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి. రాత్రి టైంలో మాత్రం వస్తుంది, పగలంతా మనతోనే ఉంటుంది, మళ్ళీ నైట్ అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇవాళ వచ్చినది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు, ఏమిటది? ఓకే, సో మీ ఆన్సర్ నాకు చెప్పాల్సిన నెంబర్ గుర్తుంది కదా 8662488114, ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన పాట. ఈ సాంగ్ వింటూ చూసేస్తే స్టే ట్యూన్డ్.

కొత్త జంట సినిమా నుంచి హరిచరణ్ అండ్ హైమత్ పాడిన సూపర్ సాంగ్ ఇది వినేశారు. 244 క్రాస్ అయిపోయి 17 seconds అయిపోయింది మన సందడే సందడి షో టైం. సో మరి నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, అమ్మాయి గారు అటు వెల్కమ్ టు సందడే సందడి, ఆన్సర్ తెలియదు మేడం అంటూ కొన్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఎంత బాగా చెప్పారో ఆన్సర్ తెలియదండి. ఓకే, అయితే మీరైతే అలా వింటూ వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్, హాయ్ శృతి గారు అంటూ విజయవాడ నుంచి కరుణ కళ అంటున్నారు, కళ అయితే కాదు. శ్రీ విశాఖపట్నం నుంచి కళ అని ఒక క్వశ్చన్ మార్క్ వేశారు, ఆన్సర్ అయితే నేను చెప్పేశాను, కళ అయితే కాదు. శృతి గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అండ్ డ్రీమ్ అనుకుంటున్నాను అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు, చెప్పాను కదా కళ కాదు. కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి చీకటి అంటున్నారు, ఓహో చీకట, చీకటి కూడా కాదు. అండ్ నెక్స్ట్ అయితే సూపర్, విజయవాడ నుంచి మల్లికార్జున్, ఓకే ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు సందడే సందడికి స్వాగతం అంటూ డ్రీమ్ ఆర్ కళ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ, నిన్న రోజట, అయ్యయ్యో కాదండి. అండ్ నెక్స్ట్, నీడ అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్, నీడ కూడా కాదు. నమస్తే అండి శృతి అంటూ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు గారు, నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి అని చెప్పి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్, కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తీక, వెన్నెలవల్లి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, కార్ల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి దోమ అంటున్నారు, దోమ కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, రాత్రి టైంలో వస్తుంది, పగలంతా మనతో ఉంటుంది, మళ్ళీ నైట్ అయితే వెళ్ళిపోతుంది, కానీ ఒకసారి వస్తే అది ఎప్పటికీ తిరిగి రాదు అన్నాను. దోమలు మీతో ఉండిపోతాయండి పగలు, ఎక్కడికి వెళ్లకుండా మీతో పక్కనే ఉంటాయా, అచ్చచ్చో. ఎనీవేస్, నెక్స్ట్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి అనమాట, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, దేవనూరు మజిరా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, ఆహా, మీరు యాక్చువల్గా మీ ఆన్సరు కొంచెం డిఫరెంట్గా మారిపోయింది, బట్ కొంచెం దగ్గరగా అయితే వచ్చారు, ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి నాకు. ఓకే, దాన్ని ఆలోచించండి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్, ఓకే జవాబు నీడ అంటున్నారు, నీడ కూడా కాదు, నీడ మనతో పగలంతా ఉండిపోతుందా అండి, కాదు కదా, పై రాత్రిపూట వస్తుంది అన్నాను నేను, రాత్రిపూట నీడ వస్తుంది ఎక్కడైనా, అచ్చచ్చో కాదు. నెక్స్ట్, ఆవలింత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, ఓకే పోనీ అనుకుందాం రాత్రిపూట ఆవలింత వచ్చిందండి, మరి పగలంతా అలా ఆవలిస్తూనే ఉంటారా మీరు, అయ్యో రామచంద్ర, ఆవలింత కూడా కాదు, ఆవలింత కాదు, నీడ కాదు, కల కాదు, మరి ఏమై ఉండొచ్చు, గ్యాస్ చేయండి, కీప్ గ్యాసింగ్. ఓకే, ఇంకా మనకి టైం ఉంది కదా, రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, బట్ దానికంటే ముందు క్వశ్చన్ అర్థం కాలేదు అన్న వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, రాత్రి టైంలో మాత్రమే వస్తుంది, పగలంతా మనతోనే ఉంటుంది, అలా వచ్చినది మళ్ళీ నైట్ అయితేనే వెళ్ళిపోతుంది, కానీ ఒకసారి వచ్చింది ఎప్పటికీ తిరిగి రాదు, ఏమై ఉండొచ్చు, నాకు మెసేజ్ చేయండి 8662484 ఈ నెంబర్కి. రైట్ నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఇంటో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

కో అంటే కోటి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. 252 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది అండ్ మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అద్భుతమైన కళట. ఓకే, కళ కాదంటే మీరు అద్భుతమైన కళను పంపించారా? ఓకే, అసలు ఏ కళలు, ఎటువంటి కళలు కాదండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ అయితే మనకి కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపర్ను నుంచి మౌలాలి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, ఓకే, నల్గొండ జిల్లా చందనపేట మండలం దమ్మోజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ కళలు అంటున్నారు. కాదు, నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి నీడ అంటున్నారు. నీడ కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హైదరాబాద్ నుంచి వంశీ ఇంకా అపర్ణ నక్షత్రాలు. ఆహా, నక్షత్రాలు నైట్ టైం వస్తే సరే, పగలంతా మనతో ఉండిపోతున్నాయా వంశీ? అజ్జో, నక్షత్రాలు కూడా కాదు. అక్కరపాక నుంచి రమ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, జయం భాష ఇంకా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ మీద కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మంగళగిరి నుంచి దామర్ల చినిమస్థానరావు ఇంకా దామర్ల పెదమస్థానరావు గారు నిద్ర అనుకుంటున్నా అంటున్నారు.

నిద్ర నైట్ టైం వచ్చి పగలం అంతా ఉండిపోతే ఎలాగండి, మనం పనులు ఏమి చేసుకోవద్దా. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, ప్రోగ్రామ్ సూపర్ అంటూ బి రాంబాబు ఓకే మెసేజ్ చేశారు. ఎక్కడి నుంచి? బైరెడ్డిపల్లె, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, సో రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రీ విశాఖపట్నం నుంచి ఇంకో క్వశ్చన్ అడిగారు ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ తోటి. ఓకే, ఇదైతే మీది కరెక్టే ఆన్సర్ అండి. నెక్స్ట్, ఏమి రావడో ఏమో అరగంట పట్టింది ఆన్సర్ కోసం అంటూ మెసేజ్ చేశారు వివి రెడ్డి గారు. సరే అరగంట పట్టినా సరే మీకైతే ఆన్సర్ రాలేదు ఎందుకని, అయ్యయ్యో. ఎనీవేస్, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే డేట్, తేదీ అనమాట, అది మ్యాటర్. ఓకే, రాత్రి టైంలో వస్తుంది, పగలంతా ఆ తేదీ మనతో ఉంటుంది, మళ్ళీ నైట్ అయితే ఆ తేదీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇవాళ వచ్చిన తేదీ మళ్ళీ ఎప్పటికీ రాదు, అదనమాట సంగతి. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. చక్కగా అంటే ఇప్పుడు బాగా మెచ్యూర్ ట్రీ అంటారు కదా, అంటే ఒక చక్కగా ఎదిగిన ఒక చెట్టు ఒక సంవత్సరంలో ఎంత కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది? ఇది మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ వాట్సాప్ నంబర్కి. ఒక చక్కగా ఎదిగిన ఒక చెట్టు ఒక సంవత్సరంలో ఎంత కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది? సుమారుగా అయినా చెప్పచ్చు, లేకపోతే ఒక ఒక అంటే ఇంత నుంచి ఇన్ని కేజెస్ అలా అయినా చెప్పచ్చు. ఓకేనా, ట్రై చేయండి బాగా. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

ఫీదా సినిమా నుంచి హేమచంద్ర అండ్ మాల్విక పాడిన సాంగ్ అయితే వినేశారు. శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య పింగళి గారు లిరిక్స్. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:03 అయిపోతుంది. మరికొద్ది సేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: భారతీ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందువని, రాజధాని కోల్కతాను భారతదేశ సాంస్కృతిక రాజధానిగా పిలుస్తారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుంట్లలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి నెట్ జీరో కాన్సెప్టులో కింద ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. మచిలీపట్నం మున్సిపల్ యార్డ్ నందు 9.91 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 40 చెత్త సేకరణ పుష్కాట్లను మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో ఆగస్టు సెప్టెంబరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం బస్టాండ్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ఒక ప్రకటనలో తెలిపారు. చుండూరు మండలం చిన్నగాదలవర్రు గ్రామంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద నిధులు 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో యోగాంధ్ర ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేస్ థీమ్తో ఈరోజు రాష్టస్థాయి యోగాంధ్ర పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హాజరయ్యారు. యువత యోగాను తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా జక్కేపేట పట్టణంలో అంగన్వాడీ కేంద్రాన్ని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బందికి ఎమ్మెల్యే సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడవచ్చని ఆయన సూచించారు. గుంటూరులో ఈ నెల 25న బీఆర్ స్టేడియం సమీపంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నజీర్ వెల్లడించారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సిరీస్లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ భారత్ జట్ల మధ్య చివరి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు 16 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:03 అయిపోయి 36 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సందరి గేమ్ షోలో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి న్యూస్ హెడ్లైన్స్ కంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, చక్కగా ఎదిగిన ఒక చెట్టు ఒక సంవత్సరంలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది అని చెప్పేసి. సో మరి నాకైతే చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఓకే, సో 25 kilos కార్బన్ డైఆక్సైడ్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అండ్ నున్న నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియా, శృత్విక. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి తేదీ అనే ఆన్సర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కూడా ఓకే, మల్లికార్జున విజయవాడ నుంచి 22 kgs అంటూ పంపించారు. శ్రీ విశాఖపట్నం నుంచి తెలీదు అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఉమ్మడి నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మీ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ 15 నుంచి 25 kgs అంటూ మెసేజ్ చేశారు. అండ్ దేవనూరు మజురా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు 10 నుంచి 40 kilos అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఓకే, 20 to 25 kgs అంటూ మనకి ముజఫర్నగర్ నుంచి అనురాధ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే అప్రాక్సిమేట్లీ 0.027 kgs నుంచి 0.068 kgs వరకు అంటూ కుర్నూతలు సునీల్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ 25 kgs అంటూ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి అంటూ ఫాతిమా కర్నూలు నుంచి 10 to 25 kgs అంటున్నారు. అండ్ హాయ్ ఫాతిమా గారు, అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మీ నుంచి మెసేజ్ని. అండ్ ముద్దనూరు నుంచి అనమాట, కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప 10 to 25 kilos కార్బన్ డైఆక్సైడ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి నుంచి 10 to 25 kilos. ఓకే, చాలామంది 10 to 25 అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే 60 to 70 grams. నో, అంత తక్కువ కాదండి, కేజెసే డెఫినెట్గా. సో ఆలోచించి ట్రై చేయండి ఇంకొకసారి. అనంతపురం నుంచి అనురాధ గారు 20 to 25 kgs అంటున్నారు. నేను అందుకే చెప్ప, బాగా ఎదిగిన చెట్టు, ఒక మెచ్యూర్డ్ ట్రీ అనమాట, బాగా ఎదిగిన చెట్టు ఎంత కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, అది కూడా ఒక సంవత్సరానికి అని అడిగాను నేను. సో డెఫినెట్గా అది కేజెస్లోనే ఉంది, ఎంత అనేది నా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అయితే రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ 21.7 kgs అంటున్నారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి 200 grams అంటూ మెసేజ్ చేశారు. నో. నెక్స్ట్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి 10 to 40 kgs మధ్యలో అంటున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం 22 kilos to 25 kilos వరకు అంటున్నారు. అండ్ అక్కరపాక నుంచి రమా 22 kilos అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ అనైతే వచ్చింది, ఎవరు ఏంటి ఎక్కడి నుంచి ఏమీ తెలీదు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి 10 to 40 kgs అంటున్నారు. 20 to 25 kgs అంటూ దమోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి 15 to 25 kilos అంటున్నారు. నెక్స్ట్ 10 to 20 kilos అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ అయితే మనకి నంది, ఇంకా మోనిక విజయవాడ నుంచి 10 to 20 అంటూ మెసేజ్ చేశారు. ఏంటో మరి, ఒక 10 to 20 అయి ఉండొచ్చు బహుశా. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు అయితే 20 to 45 kgs అంటున్నారు. 10 to 40 kgs అంటూ చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకపేట, నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ 45 kgs అంటూ విజయవాడ నుంచి కరుణ. ఓకే, ఇలా చాలా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. మరి మీరేమంటారు ఇంతకి, ఒక బాగా ఎదిగిన చెట్టు ఒక సంవత్సరంలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, మెసేజ్ చేయండి నాకు. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, రాధా సినిమా నుంచి ఎంజాయ్ లిస్నింగ్.

దుబాయ్ సీను సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. 3:14 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి విజయవాడ నుంచి కరుణ గారు 45 కేజీస్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 15 to 25 కేజీస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ముండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర గారు 15 to 25 కేజీస్ అంటున్నారు. నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ 25 to 30 కేజీస్ అంటున్నారు. ఓకే నెక్స్ట్ 167 కేజీస్, ఓ మై గాడ్. రాజేష్, అంబికా, ప్రేమ్సాయి, వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ 28 to 48 pounds అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే 0.027 to 0.068 అని చెప్పేసి ఓకే గూగుల్ చెప్పింది మ్యామ్ అంటున్నారు కున్నూతల సునీల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ 22 కేజీస్ అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఇంతాక ఓకే 22 to 25 కేజీస్ వరకు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల 22 కేజీస్ అంటున్నారు. అండ్ పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, హౌ ఆర్ యూ, ఫోన్ చేశారా, బాగున్నారా, వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ షో టైంకి. ఓహో మీకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 22 కేజీస్ మీ ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి తిరుపతిమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ 22 కేజీస్ అంటున్నారు గుంటూరు జిల్లా నుంచి అనమాట. ఓకే నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి 22 కేజీస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి 10 to 40 కేజీస్ అంటున్నారు. లేకపోతే 10.40 ఏంటో మరి మొత్తానికి. ఓకే నెక్స్ట్ అయితే నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి 22 కేజీస్ అంటూ దమ్మోజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నందికొట్కూరు శ్రీరాములు గారు 22.40 కేజీ పర్ 1 ట్రీ అంటున్నారు. ఓకే సో నెక్స్ట్ అయితే విజయవాడ నుంచి భార్గవి 45 కేజీస్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫనీ సత్యశ్రీ తెనాలి నుంచి 48 పౌండ్స్ అంటున్నారు. ఓకే సో మొత్తానికి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చక్కగా ఎదిగిన ఒక చెట్టు ఒక సంవత్సరంలో 20 to 25 కేజీస్, 20 to 25 కిలోల వరకు ఇంకా బాగా పెరిగిన చెట్టు అనుకోండి 40 to 50 కిలోల వరకు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుందిట. అది మ్యాటర్. మరి ఇన్ రిటర్న్ మన నుంచి అడిగేది ఏమిటి? ఓకే ఒకటి, దానిని సక్రమంగా బతకనివ్వమని. అదనమాట మ్యాటర్. ఎనీవేస్ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఇంతసేపు కొంచెం దీర్ఘంగా ఆలోచించారు కాబట్టి ఇప్పుడు కొంచెం సింపుల్ క్వశ్చన్, అది కూడా సినిమాలకు సంబంధించి అడుగుతాం. ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటాం బాగా ఇష్టంగా ఇంట్రెస్ట్గా చూస్తుంటాం కదా. సపోజ్ మీకు కనుక సినిమాలో క్యారెక్టర్ ప్లే చేసే ఒక ఛాన్స్ వస్తే, అంటే ఏదైనా ఒక పాత్ర మీకు వేయమని ఒక ఆఫర్ కనుక వస్తే ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారు? హీరో కాకూడదు, హీరోయిన్ కాకూడదు, మిగతా ఏ క్యారెక్టర్స్ మీరు ప్లే చేస్తారు? హీరో హీరోయిన్ కాకుండా మిగతా ఏ పాత్రలో మీరు రాణించాలనుకుంటున్నారు? అసలు ఏం వెయ్యాలనుకుంటున్నారు? ఎందుకు? ఆ ఎందుకు అనే ఆన్సర్ కూడా నాకు కావాలి, అప్పుడే మీ ఆన్సర్ని కన్సిడర్ చేస్తాను నేను. ఓకే సో మరి మీరు నాకు సరదాగా ఈ విషయాన్ని షేర్ చేయాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 2488 14, ఐ మీన్ 8662488 14, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నో మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, లవ్ స్టోరీ సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ. మీరు కనుక సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటే హీరో హీరోయిన్గా కాకుండా ఏ క్యారెక్టర్లో ప్లే చేస్తారు, ఎందుకు? అది నా క్వశ్చన్. ఓకే ఆన్సర్ పంపించేసేయండి, స్టే ట్యూన్డ్.

జోనితా గాంధీ అండ్ నకుల్ అభ్యంకర్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాయి సార్. లవ్ స్టోరీ సినిమా నుంచి 3:23 అయిపోయింది మన సందరే సందడే షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మీకే కనుక ఒక సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్ర చేయాలనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్ చేస్తారు, ఎందుకు ప్లే చేయాలనుకుంటున్నారు ఆ క్యారెక్టర్ని అని కూడా అడిగాను అనమాట. సో నాకైతే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, అభినందన సినిమాలో శరత్ బాబు గారి పాత్ర, ముత్తు సినిమాలో శరత్ బాబు గారు లాంటి పాత్ర. చాలా సినిమాల్లో శరత్ బాబు గారు ప్రేమ విఫలం చెందే పాత్రలు ప్లే చేశారు, ప్రేమ విఫలం చెందుతారు. సో ప్రేమ విఫలం అయ్యే పాత్ర వెయ్యాలని ఉంది అంటున్నారు. అయ్యా బాబోయ్, మంచి యాక్టింగ్ స్కోప్ అయితే ఉంటుంది ఓకే, బట్ ఎవరైనా లవ్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటారు, మీరేంటో మరి కొంచెం రివర్స్లో వెళ్తున్నారు. ఎనీవేస్ మీ కోరిక సఫలం చెందాలని నేనైతే కోరుకుంటున్నా. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఓకే, సో శ్రీ విశాఖపట్నం నుంచి పెద్దారెడ్డి అంటూ ఉంటారు చూసారా బ్రహ్మానందం గారు, అనకనగా ఒకరు సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ అట, ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ కోరుకుంటున్నారు అయితే మొత్తానికి శ్రీగారు విశాఖపట్నం నుంచి. ఓకే, సో నెక్స్ట్ అయితే ఎవరంటే వివి రెడ్డి గారు అనమాట మనకి, ఐఆమ్ డైరెక్టర్ అంటున్నారు. ఆహా, మీరు ఏదైనా ఒక సినిమాలో క్యారెక్టర్ చేయండి అంటే నేను ఏకంగా సినిమానే తీస్తాను అంటున్నారు చూసారు.

మీరు సూపర్ అండి అసలు. అండ్ నెక్స్ట్ చందంపేట మండలం నుంచి మనకి దమ్మోజి వెంకటాచారి గారు. ఓకే, చిత్రియాల నుంచి అనమాట. ఏంటంటే తండ్రి పాత్ర, మంచి బాధ్యత గల పాత్రే ఎంచుకున్నారు మీరు. ఎనీవేస్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి ఏమంటున్నారంటే లయర్ లయర్ లయర్ ఏమిటి నాకైతే అర్థం కాదతే. ఎనీవేస్ క్యారెక్టర్ రోల్ బికాజ్ ఎనీవన్ ఈజ్ లైక్ దిస్ యాక్షన్ అట. ఆహా, చిలక నారాయణ గారు అనుసాయి మనయా జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. ఓకే, ఏ క్యారెక్టర్ అయినా ప్లే చేసేస్తాను నీకు ఎందుకు శృతి, నాకు ఇచ్చి చూడు అంటున్నారు అంతే. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రేలంగి మావయ్య విజయవాడ నుంచి కర్నూలు, ఎందుకంటే టెన్షన్ తీసుకోరు కాబట్టి అట. ఓకే, సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు సినిమాలో క్యారెక్టరా? ఓకే, అంత కూల్ క్యారెక్టర్ కావాలన్నమాట మీకు. బాగుంది మీ సెలెక్షన్ కూడా. అండ్ నెక్స్ట్ మంచి టీచర్ పాత్ర, ఎందుకంటే సమాజాన్ని సరిగ్గా నిర్మించేది ఒక టీచర్ అని నేను నమ్ముతాను అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పడ నుంచి, నువ్వే నువ్వే నువ్వేలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్. ఓకే, నువ్వే నువ్వే సినిమాలోనా? వెరీ నైస్, వెరీ నైస్ క్యారెక్టర్ యాక్చువల్గా. అండ్ శ్రియాని బాగా ప్రేమిస్తారు ఆ సినిమాలో కూతుర్ని. వెరీ నైస్, యాక్చువల్గా నాకు కూడా చాలా ఇష్టం ప్రకాష్ రాజ్ గారు. అసలు ఇదే సినిమాలో కాదు ఆయన తండ్రిగా వేసిన ఏ క్యారెక్టర్ అయినా అదిరిపోతుంది అంతే. స్పెషలీ నాకు ఆకాశం అంత సినిమాలో క్యారెక్టర్ ఇంకా బాగా ఇష్టమైంది. బ్యూటిఫుల్ సెలెక్షన్ మీది కూడా. అండ్ నెక్స్ట్ అయితే విలన్ హీరో ఎనీవే ఏ క్యారెక్టర్ అయినా అంటూ కర్నూలు నుంచి వెంకటేష్. ఆహా, సూపర్. నేనైతే హీరో ఆప్షన్ మీకు ఇవ్వలేదు, సో విలన్ అయితే తీసుకుంటా నేను. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే, నేను ఏ రోల్ అయినా ప్లే చేయను, కావాలంటే డైరెక్షన్ చేస్తాను, ఎందుకంటే నాకు యాక్టింగ్ రాదు అంటున్నారు హేమలత గారు ఫ్రమ్ చిత్తూరు. మీకు ఇంకేమండి, అసలు ఒక పెద్ద మెగాఫోనే పట్టుకున్నారు మీరు డైరెక్షన్ అని చెప్పేసి. సో మొత్తానికి అందరినీ అలా అలా డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట మీరు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీముని పాడించి తండ్రి పాత్ర, అది కూడా ప్రకాష్ రాజు గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో లాంటి క్యారెక్టర్ అట. ఓకే, సో ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు హీరో బ్రదర్గా ఉదాహరణకు రేసు గుర్రం. వెరీ నైస్. అయితే మీకు మంచి అల్లు అర్జున్ లాంటి తమ్ముడు క్యారెక్టర్ ఎవరైనా వస్తేనా మన లిజినెస్లోంచి అద్దరిపోతుంది అంతే. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు చెల్లి పాత్ర, నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి అట. ఓకే, సో రియల్ లైఫ్లో మీరు అక్కగా ఎలాగో చూశారు కాబట్టి చెల్లిగా ఎలా ప్రేమను పొందాలి అని వెయిట్ చేస్తున్నారనమాట. బాగుందండి, చాలా బాగుంది మీ సెలెక్షన్ కూడా. అండ్ నరసింహారావు గారు దేవరకట్ల కొత్తగూడెం నుంచి హీరో తమ్ముడుగా ఫుల్ ఎంజాయింగ్ అంటున్నారు. ఆహా, చెప్పాను కదా ఇంతాక అల్లు అర్జున్ లాంటి తమ్ముడు. ఇక్కడ మీరు అన్నయ్య అన్నారు, ఇంతాక ఆయనేమో అన్నయ్య క్యారెక్టర్ చేస్తానన్నారు, మీరేమో తమ్ముడు అంటున్నారు. ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ ఫాతిమా రిటైర్డ్ గ్రేడ్ 2 హెచ్ఎం ఫ్రమ్ కర్నూల్, మై ఆన్సర్ ఈజ్ యాజ్ ఎ టీచర్ హూ విల్ టీచ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ టు స్టూడెంట్స్. సూపర్, మొత్తానికి మీరు రియల్ లైఫ్లోనూ అదే అలాగే రియల్ లైఫ్లోనూ అదే ఎంచుకుంటున్నారనమాట. బాగుందండి. అండ్ నెక్స్ట్ నందికొట్కూర్ వేణు విలన్ క్యారెక్టర్, ఎందుకంటే విలన్ స్ట్రాంగ్ ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అట. ఆహా, సూపర్. హీరోకి అంటే టక్ టక్ మన పంచలు ఇస్తారనమాట. సూపర్. నెక్స్ట్ జయంత్ ఫ్రమ్ నెదర్లాండ్స్, ఆహా, ఫిదా లైక్ వరుణ్ తేజ్ టు కమ్ బ్యాక్ ఇండియా అండ్ సర్వ్ కంట్రీ అట. బాగుంది, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, స్వయం కృషిలో చిరంజీవి గారు నటించిన సాంబయ్య పాత్ర లాంటి క్యారెక్టర్ అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజైనుద్దీన్. ఓకే, సో నెక్స్ట్ లెజెండ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారి పాత్ర లాంటి పాత్ర, నేను హీరో అని చెప్పలేదో, హీరో అయితే లేదో, ఇంకే క్యారెక్టర్ అని అడిగాను. ఎనీవేస్ సూపర్. ఎంతైనా ఇంతకీ ఎవరు పంపించిందంటే పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, అలాంటి ఒక మంచి ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ అని మీరు అనుకోవచ్చు. ఎనీవేస్ నాకైతే సునీల్ క్యారెక్టర్, సునీల్ లాంటి క్యారెక్టర్ అంటే మంచి కామెడీ ఉన్న క్యారెక్టర్, కమీడియన్ లాగాన మోహన్ రావు గారు పంపించారన్నమాట మెసేజ్ కప్పలదోటి నుంచి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి, శృతి గారు, శృతి గారు ఓకే విలన్ గానా, మొత్తం అన్నీ కలిపేస్తే ఏమిటో శృతి గారు విలన్గా అనుకున్నా నేను. ఎనీవేస్ విలన్గా చేయాలనుకుంటున్నారా? మీరు కూడా హీరోకి గట్టి కౌంటరే ఇస్తారనమాట. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మంచి డాన్సర్ పాత్ర, అది కూడా

స్వర్ణకమలంలో భానుప్రియ గారు లాంటి క్యారెక్టర్ అనుకుంటున్నాను మేడం అంటున్నారు. సూపర్ ఉంది మీ సెలెక్షన్ కూడా. అసలు ఆ క్యారెక్టర్ అయితే భానుప్రియ గారు అద్దరు కొట్టేశారు. అసలు ఫస్ట్లో డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టు, ఆ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత రెండు టూ వేరియేషన్స్ ఆవిడ ఆవిడ ఫేస్లో, స్పెషల్లీ ఆ ఐస్లోనే చూపించేస్తారు అసలు మొత్తం. మనకి అసలు వితౌట్ డైలాగ్స్ చూసినా కూడా ఆ సినిమా అర్థమైపోతుంది అనమాట, అంత బాగుంటుంది ఆవిడ ఎక్స్ప్రెషన్. సూపర్. అండ్ నెక్స్ట్ గీత గోవిందంలోని విజయ్ క్యారెక్టర్, ఎస్పెషలీ క్లైమాక్స్లో వాళ్ళ బావగారు కాళ్ళు పట్టుకునే సీన్, అయ్యయ్యో ఇక ఎవరిది కొన్ను తెలుసు సునీల్, ఆహా మంచి ప్లానింగే ఉంది, ఓటో మ్యాటర్ మరి మాకు అర్థం కాలేదు చివరికి. ఎనీవేస్ అంకయ్య గారు హలో బ్రదర్, హలో బ్రదర్ అన్నారు, కింద రాజనాలు అన్నారు ఏమిటి నాకు అర్థం కాదు. హలో బ్రదర్ పాత సినిమా ఒకటి ఉంది ఏమిటి మనకు తెలియకుండా. ఎనీవేస్ నెక్స్ట్ మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి అమ్మ రాజీనామా సినిమాలో లాంటి అమ్మ పాత్ర అట. ఓకే సో నెక్స్ట్ ఆమె సినిమాలో చంద్రమోహన్ గారు నాసికి వేణు దేశాయిపేట నుంచి, అమ్మో కొంచెం బరువు బాధ్యతలు ఉన్న క్యారెక్టర్ అండో, కొంచెం జాగ్రత్తగా ప్లే చేయాలి ఇది. అండ్ నెక్స్ట్ అక్కరపాకు నుంచి రమా గారు ఏదైనా మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేయాలండి అంటున్నారు. అంతే కదా, అంతే కదా, మనకి కావాల్సింది అదే, అది రియల్ లైఫ్లో అయినా సరే రీల్ లైఫ్లో అయినా సరే పాజిటివిటీ ఓన్లీ, అంతే కదండి రమా గారు. ఎనీవేస్ హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నాకైతే యాక్టర్లా చేయడం రాదు అనిపిస్తుంది, అయినా మీరు అవకాశం ఇస్తే బలగం మూవీలో వేణు గారు టైలర్గా చేస్తారు కదా, అలా చేస్తాను అంటూ దొడదేవరి పాడి నుంచి శ్రీనివాస్, ఓకే టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు మెసేజ్ చేశారనమాట. ఓకే వెరీ నైస్. సో ఇంకా ఇంకా మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సపోజ్ మూవీస్లో క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ కనుక మీకు వస్తే ఏ క్యారెక్టర్లో చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇది నా క్వశ్చన్. మీరైతే ఆన్సర్ చెప్పేసండి. రైట్ నౌ మీ అందరి కోసం కార్తీక దీపం రిమిక్స్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తే స్టే ట్యూన్డ్.

సాయి అభ్యంకర్ అండ్ జోనితా గాంధీ పాన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. జ్యూడ్ సినిమా నుంచి 3:39 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైమ్. అండ్ మీరు జోన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ ఆన్సర్ మనకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. చెల్లి క్యారెక్టర్ చేయాలని ఉందట, అది కూడా స్పెషల్గా అల్లుడా మజాక సినిమాలోని చిరంజీవి గారి సిస్టర్ రోల్ నటించిన ఊహా గారి రోల్ లాంటి క్యారెక్టర్. ఓహో సూపర్. అండ్ నెక్స్ట్ అయితే దమ్మోజి వెంకటాచారి గారు పంపించారు మెసేజ్ చిత్రియాల నుంచి. అన్ని సినిమాలు చూసి ఆనందపడే ప్రేక్షకుని పాత్ర అట. ఆహా ఏ గోళ లేదు అసలు, ప్రశాంతం బాగుందండి మీ సెలెక్షన్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే హలో బ్రదర్లో నెపోలియన్ దగ్గర రాజనాలు ఉంటారండి అది చెప్పాను అంటున్నారు. ఓహో ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, అదా మీరు చెప్పింది. ఓకే నాకు సడన్గా వెలగలేదు సుమి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే తిరుపతి నుంచి మురళి ఆ నలుగురు సినిమాలో లాంటి క్యారెక్టర్. ఓకే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరా, ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ అదడు సినిమాలో పార్థు క్యారెక్టర్ శ్రీకృష్ణ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే మంచి త్రిష కోసం వెయిటింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ పెదరాయుడు సినిమాలో ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పిన క్లూ అంటూ మొండ్రాయి గ్రామం అనుముల మోహన్ సుభద్ర మెసేజ్ చేశారు. ఓకే సో నెక్స్ట్ అయితే హీరో ముగ్గురు కొడుకులు సినిమాలో వాళ్ళకి బాబాయ్ పాత్రలో నటించాలనుందట. హీరో కృష్ణ గారు నటించిన ముగ్గురు కొడుకులు సినిమాలో వారికి బాబాయ్ పాత్రలో నటించాలని ఉందంటున్నారు. దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే ఈ సినిమా అయితే నాకు అసలు తెలీదు సో నేనేమి చెప్పలేను దీని గురించి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీధర్రావు గారు మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఓకే చాలామంది ఇలా మెసేజ్ చేశారు అనమాట. ఎనీవేస్ సో నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఒకటి ఉందండి, దాన్ని మనం అమ్మలేము కొనలేము, కానీ ఒకసారి పోగొట్టుకున్నాం అనుకోండి తిరిగి పొందలేం కూడా, అది ఏమై ఉండొచ్చు? మీరు మెసేజ్ చేయండి నాకు 8662488114 ఈ నెంబర్కి. ఒకటి ఉంది, దాన్ని మనం అమ్మలేము కొనలేము, కానీ ఒకసారి పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందలేము కూడా, ఏమై ఉంటుంది? సో ఆన్సర్ పంపించేసేయండి నాకు రైట్ నౌ. మీ అందరి కోసం చెల్లవ సినిమా నుంచి రాహుల్ నంబియార్ పాడిన చెప్పవే బాలమణి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. మహతి అండ్ స్వరసాగర్ పాడిన పాట కాసల్ల శ్యామ్ లిరిక్ అనమాట, లవ్లీ సాంగ్ అయితే పంపించేస్తున్నాను మీకోసం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

ఎన్నిసార్లు చెప్పమన్నా ఏం చెప్తుని చెప్పండి, చెప్పలేరు. అది మాట 3:46 క్రాస్ అయిపోయి 20 seconds అయిపోయింది మన సందడి సందడి షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వయస్సు ఆర్ ప్రాణం అంటున్నారు. ఓకే, సో రెండు కూడా కరెక్టే. అండ్ ఎస్ భీమస్రావు గారు పెడన్ నుంచి ఇంతక్కడ క్వశ్చన్కి ఠాగూర్లో ప్రకాష్ రాజ్ పాత్ర అంటున్నారు అనమాట. ఎనీవేస్, కేదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను కదా, సో ఒకటి ఉందండి, దాన్ని మనం అమ్మలేము కొనలేము, కానీ ఒకసారి పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందలేము, అది ఏమై ఉంటుంది అని అడిగాను. దానికి టైం ఆర్ కాలం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ నమ్మకం అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కరెక్టే. కనకారావు గారు పడన్ నుంచి టైమ్ ఆర్ కాలం అంటూ మెసేజ్ చేశారు, కరెక్టే. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా నమ్మకం అంటున్నారు, ఎస్. అండ్ అక్కరపాక నుంచి రమా గారు సమయం, ఓకే. అండ్ నాకైతే ఓకే, ఒకటి సినిమాలో అర్జున్, ఓకే. మీరు అందరూ కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసిన తర్వాత ఆన్సర్స్ పంపిస్తున్నారు, అలా అయితే పంపించకండి. ఒకసారి ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ వస్తే కొంచెం ఇక్కడంతా గందరగోళం గడిబిడి అవుతుంది అనమాట. సో కొంచెం దయచేసి ఈ రిక్వెస్ట్ని కొంచెం వినండి, ఓకే. సో మరి నెక్స్ట్ అయితే మంచి పేరు అంటున్నారు సాయి కుమార్ గారు, మునేమామ కాజల్ భాయ్ మణి గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి. సూపర్, ఒక దాన్ని అమ్మలేము కొనలేము, ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి రాదు, మంచి పేరు, రైట్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి సమయం అంటున్నారు, ఓకే. మనుషుల మధ్య నమ్మకం అంటున్నారు మల్లికార్జునరావు గారు విజయవాడ నుంచి, కరెక్టే. కొల్లిపర్ర నుంచి మౌలాలి గారు సమయం అనుకుంటున్నారు అట, ఓకే. నెక్స్ట్ గౌరవ్ అంటున్నారు గుడ్ విల్, నమ్మకం అంటున్నారు ఎవరింతకి, వివి రెడ్డి గారు, అన్నీ కరెక్టే. నెక్స్ట్ మెసేజ్ విశ్వాసం అంటున్నారు రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్, మహారాష్ట్ర నుంచి, కరెక్ట్. సో ఒకసారి విశ్వాసం పోతే తిరిగి రాదు ఎవరి మీద. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి సమయం ఆర్ నమ్మకం, ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ నమ్మకం అంటున్నారు పని సత్యశ్రీ తెనాలి నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రియా ఫ్రమ్ బెంగళూరు, ఓకే. టైం అంటున్నారు, ఎస్, టైం పోతే మళ్ళీ తిరిగి రాదు, దాన్ని అమ్మలేము కొనలేము. అండ్ నెక్స్ట్ వెంకటేష్ కర్నూలు నుంచి పరువు అంటున్నారు, ఎస్, ఇది కూడా రైటే. నెక్స్ట్ భార్గవి విజయవాడ నుంచి నమ్మకం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మన కీర్తి ప్రతిష్ట అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు, కరెక్టే. అండ్ నెక్స్ట్ అయితే ఫాతిమా ఫ్రమ్ కర్నూలు టైం అంటున్నారు, ఎస్, రైట్ ఆన్సర్. అండ్ శ్రీధర్రావు గారు శాంతి ది ఎస్టేట్ ఆదోన్ నుంచి నమ్మకం అంటున్నారు, ఓకే. నెక్స్ట్ పాలెం పోలే కూడా కాలం ఆర్ టైం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నరసింహారావు గారు దేవరగడ్ల కొత్తగూడెం నుంచి ప్రాణం లైఫ్ అంటున్నారు, ఎస్, ప్రాణాన్ని అమ్మలేము కొనలేము, ఒకసారి పోయిందంటే తిరిగి వచ్చే ఛాన్సే ఇల్లే, అదనమాట. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఐ మీన్ బెంగళూరు నుంచి, ఓకే, ఏజ్, ఎస్, వయసు తిరిగి రాదు, ఒకసారి పోతే అంతే. అండ్ నెక్స్ట్ మస్తాన్ ఫ్రమ్ చిత్తూర్ మనస్సు, ఎస్, ఇది కూడా కరెక్టే ఒక రకంగా. అండ్ నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కాలం లేదా సమయం, ఓకే. నెక్స్ట్ అయితే ఇదే ఆన్సర్ తోటి మనకి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి

మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి సమయం అంటున్నారు. ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇదే ఆన్సర్ తోటి మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజనిద్దీన్ మెసేజ్. అండ్ నెక్స్ట్ అంకయ్య గారు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మనసు ఆర్ లవ్ ప్రేమ కూడా, అఫ్కోర్స్ ప్రేమని కొనలేము అలాగే అమ్మలేము, ఒకసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు, అటు కోదు అంతే. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ అండ్ నిత్య సంతోష్ని కాలం. ఓకే, సమయం ఆర్ కాలం అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ నాగార్జున, ఇంకా లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ నుంచి టైం, అనంతపురం నుంచి అనురాధ గారు నమ్మకం, గౌరవం, విశ్వాసం అంటున్నారు, అన్నీ కలిపి చెప్పేశారనమాట. అండ్ అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి వయసు లేక ప్రాణం. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సమయం ఆర్ కాలం అంటూ మెసేజ్ చేశారు ఎవరింతకీ, వేణుగోపాల్ నంది కొట్టుకూర్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ వయస్సు అంటున్నారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. అండ్ నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడను నుంచి కాలం అంటున్నారు. ఓకే, సో మరి మొత్తానికి చాలామంది కాలానికి ఓటేశారు. అండ్ ఇందు ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏంటంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట, ఏదైనా కరెక్టే అవుతుంది. ఇవేవి కూడా మనం అమ్మలేము కొనలేము, ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేము కూడా. అందుకే ప్రతి ఒక్క దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అదనమాట మ్యాటర్. అండ్ నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే గౌరవం, అది మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో క్వశ్చన్ కాదు, యాక్చువల్గా నేను ఒక చిన్న సింపుల్ స్టోరీ చెప్తాను, మనకి జస్ట్ 9 మినిట్స్ మాత్రమే ఉంది కాబట్టి ఆ సింపుల్ స్టోరీకి మీరు సింపుల్గా ఏ టైటిల్ చెప్తారు, ఇది నా క్వశ్చన్. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఆ సినిమాని మీరు గుర్తుపట్టి అది ఏ సినిమానో టైటిల్ చెప్పినా పర్లేదు, ఆర్ మీరు దానికి ఒక సెపరేట్ టైటిల్ పెట్టినా పర్లేదు అనమాట. ఓకేనా, సో ఇందుకి ఆ స్టోరీ ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూడగానే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఆల్రెడీ ప్రేమిస్తుంటుంది. సో ఈ హీరోని తప్పించుకోవడానికి తనకి మతి మరుపు ఉందని చెప్పి అబద్ధం చెప్పి యాక్ట్ చేస్తుందనమాట. సో మన హీరో ఏం చేస్తారు, అయినా కూడా వదిలిపెట్టడం అనమాట. ప్రతిరోజు తనతో కొత్తగా పరిచయం చేసుకుంటూ తనని తను మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు. ఇది టూకీగా ఆ సినిమా కథ. మరి దీనికి మీరైతే టైటిల్ ఏం పెడతారు, ఆర్ ఆ సినిమా కథ మీకు గుర్తొస్తే అది ఏ సినిమా, ఇదైనా నాకు చెప్పచ్చు. 8662488114 ఈ నెంబర్లో చెప్పేసేయండి. సో మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్పేస్తున్నా, అబ్బాయి అమ్మాయిని చూసి ప్రేమలో పడి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకో అతను లవ్ చేస్తూ ఉంటుంది. సో ఈ హీరోని తప్పించుకోవడానికి తనకి మతిమరుపు ఉందని చెప్పేసి అబద్ధం చెప్తుందనమాట. సో ప్రతిరోజు కొత్తగా ట్రై చేసి ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ మళ్ళీ పరిచయం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఏ సినిమా స్టోరీ, ఆర్ దీనికి మీరైతే కథ ఏం పెడతారు, ఇది నా క్వశ్చన్. రైట్ నౌ మీ అందుకోసం ఇంటెలిజెంట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ రిమిక్స్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఎంజాయ్ లిస్నింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి 3:57 క్రాస్ అయిపోయి 3 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో నాకైతే చాలా చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ అయితే శాంతినగర్ నుంచి ఓకే ఒకడు బాబోయ్ నయ వంచకి అని మెసేజ్ చేశారు టైటిల్ని. సో యాక్చువల్గా ఒకే ఒక్కడు గారు ఏంటంటే మ్యాటరు, అయితే మీరు వేరే కథ ఏదో విని ఉండాలి, లేకపోతే స్క్రిప్ట్ మారిపోయి ఉండాలి మీ దగ్గరకు వచ్చే గ్యాప్లో. విషయం ఏమిటంటే ఇక్కడ నేను అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించి అయితేనే మోసం చేసి వేరే హీరోయిన్ ఇంకో అబ్బాయిని ప్రేమిస్తే మీరు పెట్టిన టైటిల్ కరెక్ట్గా ఉండేది, బట్ ఇక్కడ అలా లేదు. మన స్టోరీ చాలా సింపుల్ లవ్ స్టోరీ అనమాట ఇది. ఎనీవేస్ నయ వంచకి అంటారు మీరు మొత్తానికి. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట కొల్లిపారి నుంచి మౌలాలి గారు. ఎగ్జాక్ట్గా నేను ఏ సినిమా స్టోరీ అయితే చెప్పానో ఆ సినిమా టైటిల్ అయితే పంపించారు. కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీ విశాఖపట్నం నుంచి కూడా కరెక్ట్గా గెస్ చేశారు సినిమా టైటిల్ని. అండ్ ఎస్బి మిశ్రో గారు పెడర్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ వచ్చేసింది, రైట్ ఆన్సర్ గెస్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మురళి గారు ఎప్పటిలాగానే పాట పాట అంటూ మెసేజ్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే శ్రీగిరి హరికృష్ణ నంద్యాల నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు, ఎగ్జాక్ట్గా అదే సినిమా టైటిల్. నెక్స్ట్ కాదురు వీరేష్ రాజోలు మండల నుంచి ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టి పంపించారనమాట, మతి మరుపు ప్రేమ కథ అట. ఓకే, అనుకున్నా ఇలాంటిది ఒకటి వస్తుందని నేను ఊహించా. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి సినిమా టైటిల్ పంపించేశారు ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ తోటి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోడుమూరు నుంచి శ్రీనివాసులు జయశ్రీ సుచిత్ర రైట్ ఆన్సర్ పంపించారన్నమాట ఆన్సర్ టైటిల్ని. ఓకే, నెక్స్ట్ సాయి కుమార్ అండ్ గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి సాయి కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భలే భలే మగ్గాడుగోయ్ అంటున్నారు. ఇదైతే కాదు, యాక్చువల్గా ఇక్కడ హీరోయిన్ తనకి మతిమరు ముందు అని చెప్పేసి అబద్ధం చెప్పింది, బట్ మీరు చెప్పిన స్టోరీలో నాని సినిమాలో హీరోకి మతి వరకు ఉంటుంది రియల్గా, అది మ్యాటర్. ఆ సినిమా అయితే కాదు మరి, అదనమాట మ్యాటర్. ఓకే, నెక్స్ట్ సుకుమార్ ఇంకా తేజస్వి అమూల్య అఖిల గూడూరు చవటపల్లెం ఓకే నేనైతే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసా అనుకుంటున్నా ఊరు పేరు, రైట్ ఆన్సర్ పంపించారనమాట సినిమా టైటిల్ ఎగ్జాక్ట్గా రైట్. అండ్ కనకారావు గారు పెడన్ నుంచి పిచ్చి ప్రేమ అట చెచ్చో. ఎనీవేస్ నెక్స్ట్ దమ్మోజీ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్రియాల నుంచి మతిలేని మొగుడు, మీరు ప్రేమికుణ్ణి కాస్త మొగుడిని చేసేసారండి, లవ్ స్టోరీని సక్సెస్ చేసేసారు చివరికి. ఓకే, సో జాప భూమేశ్వర్ భూలక్ష్మి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అంటున్నారు వెల్లుల్ల నుంచి అనమాట. ఓకే, సో ఇది బహుశా పార్ట్ 2 తీసుంటారు మీరు అంతే కదా. ఎనీవేస్ నెక్స్ట్ అయితే కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పడిపడి లేచే మనసు. ఓకే, నేను అనుకున్నాను ఈ టైటిల్ కూడా వస్తుంది అని, బట్ పడిపడి లేచే మనసు అయితే కాదు, ఎందుకంటే అందులో సాయి పల్లవికి ఒక యాక్సిడెంట్ వల్ల రియల్గానే తనకి అల్జీమర్స్ వస్తుందన్నమాట, అది మ్యాటర్. ఆ సినిమా అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇదే ఆన్సర్ తోటి మనకి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది మల్లికార్జున్ విజయవాడ నుంచి. ఓకే, సో మరి ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, రివీల్ చేస్తాను, బట్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి, స్టే ట్యూన్డ్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పనా మధిర. ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యాంటీబయోటిక్స్, టాపికల్ కాస్మెటిక్స్ కు సంబంధించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధించింది. వీటి తయారీ, విక్రయం, సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. యుఏఈలో భారత వీసా, పాస్పోర్టు సేవలకు ఈ నెల 26 నుంచి 30 వరకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు యుఏఈలోని భారత ఎంబసీ ప్రకటనను వెల్లడించింది. ఈ నెల 21వ తేదీ జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఏర్పాట్లపై అమరావతిలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుండి జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సోషల్ మీడియాలో పేపర్ లీకేజీ వంటి వదంతులు సృష్టించి ప్రచారం చేసే వారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రభుత్వ పాలనలో ఎంతో కీలకమైన విభాగమని, పేదలు, సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో రెవెన్యూ సిబ్బంది సేవలు అమూల్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భూ వివాదాల పరిష్కారానికి అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని మంత్రి కోరారు. గత ప్రభుత్వం హయాంలో ఇసుక రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంలో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శక ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభలో భాగంగా రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి, తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అభివృద్దితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అన్నారు. రైతుల భూ రికార్డులు, పాస్ పుస్తకాలలో ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన వివరాలు నమోదు కావడానికి భూ నిజ నిర్ధారణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుండి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఈ నెల 22న తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఉద్యోగ మేళా జరగనుంది. మరిన్ని వివరాలకు www.vikasajobs.com ను సంప్రదించవచ్చు. తిరుపతిలోని మల్టీనేషనల్ రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని రెస్టారెంట్లు నిబంధనలకు అనుగుణంగా నడవట్లేదని గుర్తించి అధికారులు నోటీసులు జారీ చేశారు. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య చివరి మ్యాచ్లో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు 30 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇన్ స్టూడియోలో టైం 4:04 అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి లాస్ట్గా నాకు మెసేజ్ చేసిన ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పిచ్చి ప్రేమ అంటూ మెసేజ్ చేశారు టైటిల్ని. అనంతపురం నుంచి అనురాధ, మతి మరుపు ప్రేమికు రాలు అట. అయ్యయ్యో. నెక్స్ట్, కిక్ మూవీలో మనసులో మాట సినిమా అని టైటిల్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే. సో మరి నెక్స్ట్ అయితే ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, అవును మేమిద్దరమే ఇష్టపడ్డామట, వెరీ నైస్. నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. ఓకే, ఏమిటో మరి నాకైతే అర్థం కాలేదు మీ మెసేజ్. ఎనీవేస్, నెక్స్ట్ నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి. అయ్యో బాబోయ్, టైటిల్ ఏంటండి డిఫరెంట్గా, నీడలేని ఆడది అట. ఎనీవేస్, నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్, మతి మరుపు ప్రేయసి అని పెట్టారు. నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ కిక్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి, వినొద్దాం రండి అట. ఏమైనా వస్తారండి మీరు సినిమాకి వెళ్ళి. ఎనీవేస్, నెక్స్ట్ డూప్లికేట్ లవ్ అంటున్నారు ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబ్బన్ నుంచి. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో తల్లి ఇప్పుడే ఆన్ చేసా అంటున్నారు. అయ్యయ్యో, సందడి అంతా అయిపోయాక ఆన్ చేశారా? నో ప్రాబ్లం, వివిధ వింటూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ రవితేజ కిక్ అంటూ మల్లికార్జున విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అగ్రపాక నుంచి రమా భలే భలే అమ్మాయి పోయట టైటిల్ మార్చేశారు. ఎనీవేస్, సో మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే యాక్చువల్గా ఆ సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా అనమాట. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ అయితే పంపించారు మన వాళ్ళు, వెరీ నైస్. సో మరి ఇది ఇవాళ సందడి సందడి వివిధాల్లో కూడా ఎంటర్ అయిపోయాం కాబట్టి మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటి చెప్తాం. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే చేయండి.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: ఎస్, మన స్టూడియోలో టైం 4:07 అయిపోయింది. సో మన వివిధాలో ఈ రోజు స్పెషల్ ఒక హీరోయిన్ స్పెషల్ కాబట్టి మరి ప్రస్తుతానికి నందిని రెడ్డి డైరెక్షన్లో మా ఇంటి బంగారం సినిమాతో సిల్వర్ స్క్రీన్లో హల్చల్ చేసిన సమంత సాంగ్స్ అయితే మీకోసం ఈరోజు వచ్చేస్తాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. రైట్ నౌ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో బెనిదయాల్ అండ్ కళ్యాణి మీనన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. అనంత శ్రీరామ్ గారి లిరిక్ అనమాట ఈ లవ్లీ సాంగ్, కుందనపు బొమ్మ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి మిక్కీ జేమయ్యర్ మ్యూజిక్ కంపోజిషన్లో కళ్యాణి పర్ణసూపబ్ సాంగ్ అయితే వినేశారు. అనంత శ్రీరామ్ గారి లిరిక్ అనమాట. 4:27 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధాలో. సో ఈరోజు స్పెషల్గా సమంత సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ మీకోసం రంగస్థలం సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో బ్యూటిఫుల్ సాంగ్, డిఎస్పీఏ పాడిన పాట ప్లే చేస్తున్నారు, చంద్రబోస్ గారి లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

యశోద సినిమా నుంచి సూపర్ సాంగ్ అయితే వినేశారు. సాహితి చాగంటి పాడిన పాట అనమాట, బ్యూటిఫుల్ సాంగ్, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్. సో 4:36 PM క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో ఈరోజు స్పెషల్గా సామ్ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తాను, ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి, కార్తిక్ పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో రఘు దీక్షిత్ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు జనతా గ్యారేజ్ మూవీ నుంచి. అండ్ నెక్స్ట్ మీకోసం నవమన్మధుడు సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో శ్వేతా మోహన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, రాకేంద్ర మౌలి లిరిక్స్ అనమాట. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ్ భారత్ FM 101.3.

0: ఎస్, నవ మధురు సింబాల్జీ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి అది ఇవాల్టి వివిధ. సో మరి నెక్స్ట్ వివిధ కూడా మీకోసం రేపు రెడీగా ఉంటుంది. బట్ రైట్ నౌ ఆర్జే చైతన్ వెనెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు. దట్ మీన్స్ ఆర్జే శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి ప్లీజ్ లింక్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.
1: జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. విత్ దిస్ వండర్ఫుల్ కోట్ వీ విల్ స్టార్ట్ టుడేస్ వెనెల ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. చాలా మంది వైకల్యాలున్న వ్యక్తులకు, వారిని చూసుకునే వారికి రోజు వారి జీవితం సులభం కాకపోవచ్చు. వైకల్యాలు మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. వైకల్యం ఉన్న వ్యక్తి యొక్క సంక్లిష్ట అవసరాలను తీర్చడం కుటుంబానికి చాలా ఒత్తిడిగా ఉంటుంది, భావోద్వేగ, ఆర్థిక, కొన్నిసార్లు శారీరకంగా కూడా. మనిషి శరీరంలోని వివిధ భాగాలను అవయవాలు లేక అంగములు అంటారు. ఈ అంగములు అందరిలో ఒకేలా ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో కొందరికి పుట్టుకతోనో లేదా వ్యాధుల ద్వారానో లేక ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం సంభవిస్తుంది. ఈ విధంగా అంగములలో లోపమున్న వారిని వికలాంగులు లేక అంగ వికలురు అంటారు. వివిధ అవయాలు లోపమున్న వారిని వివిధ రకాలుగా విభజించారు. వీరిని ఇంగ్లీష్లో హ్యాండిక్యాప్, డిజబిలిటీ, బలహీనము అంటారు. వీరికి చేయూతను అందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. శారీరక వైకల్యంలో రెండు రకాలుగా చెప్పొచ్చు. అవి అస్థిపంజర వైకల్యం, కండరాలు లేదా అస్థి వైకల్యాలు, వ్యాధులు, క్షీణత కారణంగా శరీర భాగం కదలికలతో సంబంధం ఉన్న విలక్షణమైన కార్యకలాపాలను నిర్వహించలేకపోవడంగా పేర్కొనొచ్చు. ఫిజికల్ డిసెబిలిటీ, శారీరక వైకల్యం, అవయవాల లోపం ఉన్న వ్యక్తులు నడవలేకపోవడం, తమంతట తాముగా స్నానం చేయలేకపోవడం, తనకు సంబంధించిన ఏ పనైనా స్వతంత్రంగా కార్యాచరణతో చేయలేకపోవడం వంటి వారిని మనము వికలాంగులుగా చెప్పొచ్చు. ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల శారీరకంగా వికలాంగుడు కావచ్చు. మొదటిది పుట్టుకతో వచ్చే వంశ పారంపర్యంగా వ్యక్తి పుట్టినప్పటి నుండి శారీరక వైకల్యం కలిగి ఉంటాడు, లేదా జన్యుపరమైన సమస్యలు, కండరాల కణాలతో సమస్యలు, పుట్టినప్పుడు గాయం కారణంగా క్రమేణా అవి అభివృద్ధి కావడంతో వ్యక్తి చెందిన అంగవైకల్యంగా చెప్పొచ్చు. రెండవ కారణం నాడీ వ్యవస్థ యొక్క వ్యాధులు, వీటి కారణంగా శరీరంలో ఉన్న భాగాల యొక్క కదలికలను చేయలేకపోవడంగా చెప్పొచ్చు. వ్యక్తులు రోడ్డు ప్రమాదాలతో, పనిచేసే ఫ్యాక్టరీస్ లో, ఇండస్ట్రీలో గాయపడటం, పారిశ్రామిక ప్రమాదాలు, పోలియో వంటి అంటువ్యాధులు, గుండెపోటు, పక్షపాతం, క్యాన్సర్ వంటి వ్యాధులతో మనుషులు అంగవైకల్యం పొందుతారు. శారీరక వైకల్యం అంటే, అంగవైకల్యం అనేది ఒక వ్యక్తి యొక్క శరీరంలోని ఒక భాగాన్ని ప్రభావితం చేసే గణనీయమైన దీర్ఘకాలిక పరిస్థితి. ఇది వారి శారీరక పనితీరు, చైతన్యం, దృఢత్వం, వ్యక్తి సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. శారీరక వైకల్యం తప్పనిసరిగా నిర్దిష్ట పనులను చేయకుండా ఆపదు, కానీ వాటిని ఎదుర్కొన్న దానికి వ్యక్తులకు సవాలుగా చేస్తుంది. మనుషులు చేసే ప్రతి పనిలో ఎక్కువ సమయం తీసుకునే రోజువారి పనులున్నాయి. శారీరక వైకల్యాన్ని నిర్వచించడం శారీరక స్థితి గురించి కాదు, పని కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఒక వ్యక్తి రోజువారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి. శారీరక వైకల్యం అంటే అంగవైకల్యం, డిసెబిలిటీ ఉన్న వారిని సమాజం సముచితంగా మానవతా దృక్పథంతో వారిని సమాజ అభివృద్ధిలో వారిని ప్రోత్సహించడమే మన ప్రథమ కర్తవ్యం. ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, సమాజంలో ఉన్న మనుషుల సహకారం అవసరం. వ్యక్తిగత సామాజిక సమన్వయం మన సమాజంలో అత్యంత ప్రాముఖ్యతను పొందును. వికలాంగుల హక్కులు మరియు వారి అవకాశాలు అత్యంత ప్రాముఖ్యత పొందిన విషయం. వారి అనుభవాలు, సమస్యలు, సమాధానాలు ఆలోచించడం మనకు వికలాంగుల హక్కుల గురించి తెలుసుకోవడం ఆవశ్యకం. ఈ హక్కులు అనేది వికలాంగుల అవకాశాలను, స్వాతంత్రాలను, గౌరవాలను పరిగణిస్తుంది. ప్రత్యేక అధికారాలు, వికలాంగుల అభివృద్ధి, ఆత్మాని వ్యవస్థ, ఆరోగ్య ప్రాధాన్యం, సమాజంలో తమ స్థానాన్ని పొందే అవకాశాలు ఉండాలి. ఈ హక్కులు అనేక దృష్టిలో వికలాంగుల ప్రాధాన్యతలు అందుకున్నాయి. సామాజిక సమన్వయం వికలాంగుల హక్కులు ఒక ముఖ్యమైన విషయం. సమాజంలో అన్ని క్షేత్రాల్లో పాల్గొనేందుకు వివిధ సమానత సూచనలను అందించుకోవడం ఆవశ్యకం.
2: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: సామాజిక సమన్వయంపై సమాధానాలు, నిర్వహణలు, సమాధానాలను ప్రాప్తి చేసే అవకాశాలు వికలాంగులకు ఉండాలి. వికలాంగుల శిక్షణ అవకాశాలు వారి ఆత్మాను వ్యవస్థ మరియు వృద్ధికే అత్యంత ప్రాముఖ్యతను పొందింది. వికలాంగులు సమాజంలో తమ యోగ్యతను ప్రదర్శించే సమయంలో విశేష విద్యాలయాలు, శిక్షణా కేంద్రాలు, సంఘాలు వారి ఆవశ్యకతను అనుభవించే స్థలాలను అందించుకోవడం, అవకాశాలను ప్రదానించే కార్యాచరణ అవసరం. వారి ఆరోగ్యంపై సమాజంలో ఆరోగ్యం, ఆరోగ్య సాధనలు ప్రాధాన్యంగా ఉండాలి. వికలాంగుల హక్కుల ప్రతినిధిగా సమాజంలో ప్రముఖమైన పాత్ర అందించుకోవడం, వికలాంగుల వికాసంలో సమాజం పాల్గొనే కార్యాచరణలను పెంచుకోవడం ముఖ్యం. వికలాంగులు సమాజంలో తన అనుభవాలు, అవగాహనలు అందించే సమాధానాలు ప్రకటించుటకు ఉద్యమించాలి. వికలాంగుల హక్కుల సమాధానాలు సామాజిక ఆర్థిక సమన్వయంలో నిజంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ డిజేబుల్ పీపుల్ and their inclusivity in the society. Disabled, handicapped, challenged, పదాలు ఎన్నో యూజ్ చేస్తున్నారు. రాను రాను సమాజంలో పరివర్తన చెందుతున్న కొద్దీ కొన్ని సాఫ్ట్వేర్ వెర్షన్స్ వచ్చాయన్నట్టు. యూఫమిజం అంటారు. స్ట్రాంగ్ గా కాకుండా కొంచెం సాఫ్ట్ గా చెప్పాలి, హర్ట్ కావద్దు అని చెప్తారు. కానీ మాటలు పదాలు ఎంత ఉపయోగించినా కానీ వారి బాధ ఏమాత్రం తగ్గించలేము. వారికి కావాల్సింది సింపతి కాదు, మన ఎంపతి. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద డిజేబుల్ పీపుల్ అండ్ దర్ ఇన్క్లూజివిటీ ఇన్ ద సొసైటీ, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఆల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: வீண வேணு வைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హైదరాబాద్ ప్లస్గా అమరావతిని నిర్మిస్తున్నామని, టెక్నాలజీని అనుసంధానించి నాలెడ్జ్ హబ్గా రాజధాని నగరాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని, తడి పొడి చెత్త వేరు చేసి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలకు ఈజీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కల్పించాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. తమ రాష్ట్రాల్లో ఉన్న సౌకర్యాలు, రాయితీలను స్టార్టప్లకు మంత్రులు వివరించాలని ఆయన సూచించారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఏపీ యూడబ్ల్యూజే కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021కు అనుగుణంగా నూతన పాలసీని తయారు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. గణపవరం మండలం కేశవరం గ్రామంలో ది కేశవరం విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సేంద్రీయ సంపద విక్రయ కేంద్రాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈరోజు ప్రారంభించారు. కావలిలో ఈరోజు 1150 మంది బాలికలకు ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమంను ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ సహాయక సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి సూర్యనారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈరోజు షష్ఠి సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం శాస్త్రుతంగా నిర్వహించారు. ఈ వేడుకలో దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులు పాల్గొన్నారు. రైలు పట్టాల మరమ్మతు పనుల కోసం వచ్చే నెల 13వ తేదీ వరకు తిరుపతి కాట్పాడి మధ్య శుక్ర సోమవారాల్లో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 26, 29, జూలై 3, 6, 10, 13 తేదీల్లో 6725, 6721, 6720, 6720, 6728 నంబర్లు గల లోకల్ ట్రైన్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ నెల 25న జూలై 2, 9న చల్లపల్లి తిరువనంతపురం 07001 ప్రత్యేక రైలును దారి మళ్లించి రేణిగుంట నుంచి మేల్పాకం కాట్పాడి మీదుగా నడుపుతారు. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ భారత జట్ల మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్లో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు 43 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు 6 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ ఎఫ్ఎం
0: 101.3.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
4: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
3: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మదిర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి పీఎం కిసాన్ పథకం నిధులను ఈరోజు విడుదల చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం నిధులను ఈ సాయంత్రం విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లింగంగుంట్లలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. జీవామృతం, ఘనజీవామృతం, వేపాశ్రం వంటి సహజ వ్యవసాయ ఉత్పాదనలను స్థానికంగా లభించే వనరులతో తయారు చేసే రైతులకు అందజేస్తున్న విధానాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట జనవల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల అమలులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని, ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్తో కలిపి కాకుండా విడిగా అమలు చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. పీఎం కిసాన్ 6,000 రూపాయలను జత చేయకుండా రాష్ట ప్రభుత్వమే ప్రతి రైతుకు 20,000 ఇవ్వాలని షర్మిల పేర్కొన్నారు. రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం యొక్క ప్రధాన లక్ష్యమని రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 మొహరం పండుగ సందర్భంగా అగ్నిగుండంలో పచ్చని చెట్లను నరికివేయరాదని బుక్కపట్నం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యామిని సరస్వతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం శివారు కవాటంపై జంక్షన్ వద్ద ఈ సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం జాలరిపల్లి సమీపంలో వాహనం టైరు పేలిపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాయుడుపేట మండలం మడఫలంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 22 నుంచి 24 వరకు 12వ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా రేపు భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్ జరుగుతున్న 3 వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఇచ్చేట్లు 6 o'clock దాటి 3 minutes 40 seconds కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టైం ఏంటో మీ అందరూ తెలుసు కదా. ఎస్, మీరందరూ అన్నట్టే మనందరూ వచ్చేసాం కృష్ణా తీరంలోకి. ఎప్పట్లాగే ఓ లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఆవిడ ఎవరు అంటే, మరి నేను చెప్పే క్లూలతో ఆవిడ ఎవరు అన్నది మీరే చెప్పేస్తారు. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కార గ్రహీత, తన 60 సంవత్సరాల సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50,000 పైచిలకు పాటలు పాడిన గాన కోకిల, గళంలో మాధుర్యం స్థాయితో పాటు అనుకరణ కళ ఆవిడ సొంతం. ముసలమ్మల పాడాలన్నా, చిన్నపిల్లల పాడాలన్నా అది ఆవిడకి మాత్రమే సాధ్యం చెప్పాలి. ఒక విధంగా తన గొంతుతో పరకాయ ప్రవేశం చేస్తుంది. 6 ఏళ్ల పాప మొదలు 60 ఏళ్ల బామ్మ వరకు తనదైన శైలిలో వైవిధ్యం చూపిస్తుంది తన గొంతుతో. ఇంతకు ఆమె ఎవరంటే, ఓకే ఆవిడ ఎవరంటే నేను ఒక చిన్న క్లూ ఇస్తాను. ఆవిడది గుంటూరు జిల్లానే. ఆవిడనే సౌత్ ఇండియన్ నైటింగేల్ అని పిలుస్తారు. యా ఫ్రెండ్స్, మరి గనక మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఆవిడ పేరు తెలిస్తే. ద డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చేసింది. డిజిటల్ చెల్లింపులు ఈ గవర్నెన్స్కు ప్రోత్సాహం ఇచ్చింది. తర్వాత

ముఖం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 6:10 కావస్తుంది. మరి ప్రాంతీయ వార్తలు రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణం

0: వివరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని, అనంతరం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కలగజేస్తున్నట్టు చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలు రైతులకు జమ చేశామన్నారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మారాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొనింది, అయితే రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా లోక్ భవన్లో ఈరోజు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎంతోమంది గొప్ప నాయకులను ఆ ప్రాంతం దేశానికి అందించిందన్నారు. జాతీయ జెండాను మొదట కోల్కతాలోనే ఎగరేశారని, దేశ జాతీయ గీతం ఆ రాష్ట్రం అందించిన కానుకేనని గవర్నర్ గుర్తు చేశారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఏర్పాట్లపై అమరావతిలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు సమీక్షించారు. రాష్ట్రం నుంచి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో పేపర్ లీకేజ్ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసేవారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పాత పోలీస్ క్వార్టర్స్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ నివారణపై చిన్నారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడే చెత్త వేయాలని సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొంటూ,
2: ప్రజల్లో దీని మీద ఒక అవగాహన రావాలి, దీని మెట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం, మన ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయనే ఉద్దేశంగా చెప్పి ఈ రోజు ప్రతి 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం. మనము కూడా ఈ యొక్క పరిశుభ్రంలో భాగమై ఇప్పటి నుంచే మార్పు వస్తుందని ఆశిస్తూ, ఖచ్చితంగా కూడా దీన్ని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు.
0: అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతిలో రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని రూపొందిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి అధునాతన రాజధాని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన నూలు రాయితీ ఇచ్చామన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరైందని, 173 కోట్ల రూపాయలతో విశాఖలో యూనిటీ మాల్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
3: చేనేతలకు ఉచిత

0: లు మరింత సమర్థవంతంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదే సమయంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడి ఉక్కుపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ప్రభుత్వ సంకల్పం మాత్రమే సరిపోదని, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 1/2 గంట సమయం కేటాయించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు సంక్షేమోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 6:20 అయిపోయింది. మరి మనందరం ఎంటర్ అయిపోదాం కృష్ణ తీరంలోకి.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్ ఘర్ గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై గిర్వీ రఖనే సే బచా హై తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: యా ఫ్రెండ్స్, మరి నేను ఒక ప్రశ్న అడిగాను కదా, నేను ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటూ ఆవిడ గురించి కొన్ని క్లూలు నేను చెప్పాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు అబ్దుల్ కలాం పేద పరిమి, ఆ తర్వాత నాగమణి తాడేపల్లి, నెక్స్ట్ వచ్చేసి దామర్ల ఆంజనేయులు హైమ వలపాట్ల నుంచి, తర్వాత గడిగే తిమ్మప్ప, సరోజ, రాఘవేంద్ర కాలనీ, ఎమ్మిగన్నూరు, వీరంతా కూడా పంపించేశారండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం. విజయనగరం జిల్లా గంగన్నపాడు నుంచి రమణ, రాజేశ్వరి, ఆ తర్వాత మీరా జెంట్స్ టైలర్స్ తులసీనగర్ నుంచి,

నెక్స్ట్ వచ్చేసి సామ్రాట్ దుద్దుకూర్ నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. యా ఫ్రెండ్స్, మరి మీరందరూ చెప్పినట్టే ఆవిడే శిష్ల శ్రీరామమూర్తి జానకి గారు. ఎస్ జానకి, ది లెజెండరీ సింగర్, గాన కోకిల, సౌత్ ఇండియన్ నైటింగేల్. 1938 ఏప్రిల్లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నతనం నుండి జానకి గారికి సంగీతం పట్ల ఎంతో మక్కువ ఉండేదంట. తన 3వ ఏట నుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు జానకి గారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరకం చేశారు. బాల్యంలోని సినీ సంగీతంపై ఆకర్షితురాలైంది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్నారు. తన 1900 ఏట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ఆరంభించారు జానకి గారు. దాంతో ఆమె మకాం పల్లెపట్ల గ్రామం నుంచి చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు. ఫ్రెండ్స్, మరి వింటూనే ఉండండి జానకి గారి గురించిన కొన్ని విశేషాలతో పాటు ఆవిడ గళం నుంచి జారువాడిన అద్భుతమైన పాటలు మీకోసం వినిపించేస్తాను.

యా ఫ్రెండ్స్, మరి మీరు నరకృష్ణ తీరులో మీరేడ ఫ్రెండ్ జానీతో గళంలో మాధుర్యం స్థాయితో పాటు అనుకరణ కల జానకమ్మ గారి ప్రత్యేకత. తన గాత్రం ద్వారా ఆమె 6 ఏళ్ల పాప మొదలు 60 ఏళ్ల బామ్మ వరకు తన గళంలో పరకాయ ప్రవేశం చేశారు. అటు శాస్త్రీయ సంగీతాన్ని, ఇటు జానపద సంగీతాన్ని అలవొక్కగా ఆలపించారు. నవరసాలను ఒలికించే అద్వితీయ స్వరం కలిగిన అపరగాన సరస్వతి జానకమ్మ గారు. భక్తి, రక్తి, ముక్తి, శక్తి, ఇలా ఏ పాటకైనా న్యాయం చేసే ఏకైక గాయని అని చెప్పాలి. ఏ శృతిలోనైనా పాడగలిగే విలక్షణ ప్రతిభామణి. ఇంత వైరుధ్యం, వైవిధ్యం కలిగి ఉండటం అనేది అరుదాతి అరుదు. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే స్వరానుకరణలో ఆమెకు ఆమె సాటి, ఆమెకు లేరు ఎవరు పోటీ. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తీరులో మీరుడు ఫ్రెండ్ జానీతో. 1957లో వచ్చిన తమిళ చిత్రం విదియన్ విలయట్టు టి చలపతిరావు గారు స్వరపరిచిన పాటతో పాట పాడి సినీ రంగంలోకి అడుగుపెట్టారు జానకీ గారు. తెలుగు చిత్రం ఎమ్మెల్యేలో నటించారు జానకీ గారు. తన కెరీర్లో కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు, హిందీ, ఒడియం, బెంగాలీ, తులు, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ, సింధీ, అస్సామీ, కొంకణి, ఇంగ్లీష్, జపనీస్, లాటిన్, అరబిక్, జర్మన్, సింహళ, ఫ్రెంచ్, బంగ్లా, రష్యన్ మరియు చైనీస్ వంటి 17 కంటే ఎక్కువ భాషల్లో పాడిన ఒకే ఒక్క సింగర్ జానకీ గారు. 60వ దశకం ప్రారంభం నాటికి జానకీ గారు అప్పటి ప్రముఖ దర్శకులు, సంగీత దర్శకులు కలిసి పనిచేశారు. 1 మహిళా నేపథ్య గాయనిగా ఎదిగారు. జికె వెంకటేష్, రాజన్ నాగేంద్ర మరియు హంసలేఖ వంటి సంగీత దర్శకులు తమ అత్యుత్తమ స్వరకల్పనలను జానకీ గారి గాత్రానికి అందించారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు కృష్ణ తెలుగులో మీ రేడియో ఫ్రెండ్ జానీతో. విన్నారు కదా, యంగ్గా పాడాలన్నా ముసలమ్మలా పాడాలన్నా అది ఒక్క జానకి గారికే సాధ్యమైంది. 1956లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన పాటల పోటీలలో అప్పటి భారత రాష్ట్రపతి రాజన్ ప్రసాద్ గారి చేతుల మీదుగా రెండో బహుమతి అందుకున్న ఘనత జానకమ్మ గారిది. ఇంకా 70వ దశకంలో ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఆర్డి బర్మన్, మహదేవన్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు జానకి గారు. జానకి గారి స్వరం ఉరికే జలపాతం, ఆమె గానం మృదుమధురం. తన పాటలతో ప్రేక్షకుల మనసులను నీలి మేఘాలలో తేలిపోయేలా చేశారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో సౌత్ ఇండియా నైటింగేల్గా పిలవబడే ఒకే ఒక్క గాయని జానకి గారు. జానకమ్మ గారి టాలెంట్ తొలిసారి మురిపించే మువ్వుల చిత్రం ద్వారా బయటపడింది. ఇందులో నాదస్వరంతో పోటీ పడుతూ సాగే శాస్త్రీయ సంగీతంతో పోటీ పడాల్సిన పాట అది. అయితే ఈ అవకాశం ముందు ఇండస్ట్రీలో ఒక సీనియర్ సింగర్కి వచ్చింది. అంత హైపిచ్లో పాడలేను అంటే అది జానకమ్మను వరించింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కారుకరిచ్చి అరుణాచలం నాదస్వరం వాయించగా అదే శృతిలో జానకి గారు ఆలపించడం నభూతో నభవిష్యతి. ఆ తర్వాత సన్నాయి అప్పన్లో కూడా తన టాలెంట్ చూపించారు. అదే బాటలో సప్తపదిలో నెమలికి నేర్పిన నడకలివే పాట. మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై.

0: तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో మీ రెడ్ ఫ్రెండ్ జానీతో. జ్యోతి చిత్రంలో తాళం ప్రకారం నవ్వి అందరినీ నివరపరిచారు. పాటలో ఆమె ఆద్యంతో నవ్వుతో తన భావాలను వ్యక్తీకరించడం విశేషం. శంకరాభరణం చలికి ఉనికినట్లుగా బాలిక స్వరానికి తగినట్టు అపస్వరం లేకుండా స్థుతిలో పాడటం ఇంకో విశేషం. ఇక 1976 నుండి జానకీ గారు ఇళయరాజాకి అత్యంత ఇష్టమైన గాయనిమణుల్లో ఒకరిగా ఎదిగారు. 1976 నుండి 1999 వరకు దాదాపు ప్రతి చిత్రంలో 2 నుంచి 3 పాటలు జానకీ గారు పాడారు. 1970-1980 మధ్య పి సుశీల గారి తర్వాత 2వ అగ్రశ్రేణి గాయనిగా నిలిచారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమకు ఆమె చేసిన సేవలను ఎవరూ విస్మరించలేరు. 1950 చివరి నుండి అనేక భాషలలో ఎన్నో విజయవంతమైన పాటలు పాడారు. 1960 నుండి 1970లలో ఎంఎస్ విశ్వనాథన్ కలిసి ఎన్నో జనాదరణ పొందిన పాటలు పాడారు. ఇక 1976 నుండి ఇళయరాజాతో జత కట్టడం వల్ల ఆమె జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారని చెప్పాలి. ఇక 1990లలో చక్రవర్తి, సత్యం, రమేష్ నాయుడు, ఎంఎస్ విశ్వనాథన్, కేవీ మహాదేవన్, శంకర్ గణేష్ వంటి హేమాహేమీలతో పనిచేశారు జానకమ్మ గారు.

కేజీ జేసుదాస్, మను జయచంద్రన్, అరుణ్ నోళ్లి వంటి దిగ్గజాలతో గాత్రం షేర్ చేసుకున్నారు. ఇక 1990 దశకంలో మరియు 2000 సంవత్సరాల్లో మాధవ్ పెద్ద సురేష్, వందే మాతరం శ్రీనివాస్, రాజ్ కోటి, దేవ, ఎస్ఏ రాజ్కుమార్, యువన్ శంకర్ రాజా మరియు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ల సంగీత సారథ్యంలో ఎన్నో విజయవంతమైన పాటలు ఆమె గళం నుండి జాలువారాయి. తర్వాత 1985లో వచ్చిన సాహెబ్ చిత్రంలో హిందీ అరంగేటం చేశారు. జయదేవ్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్డి బర్మన్, రవీంద్ర జైన్, ఓపి నయ్యర్, బప్పి లహరి, అన్ను మాలిక్ వంటి సంగీత దర్శకులతో దాదాపు 100 పాటలు పాడారు. మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, మన్నాడే, భూపేందర్ సింగ్, అమిత్ కుమార్, ఉదిత్ నారాయణ్, శంకర్ మహాదేవన్ లాంటి హిందీ దిగ్గజాలతో యుగళగీత పాడారు జానకి గారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు 4 సార్లు, కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు 11 సార్లు, ఉత్తమ నేపథ్య గాయనిగా 10 సార్లు నంది అవార్డు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం 7 సార్లు, ఇలా లెక్కలేనన్ని అవార్డులు రివార్డులు అందుకున్న ఘనత ఈమెది.

పక్షుల కిలకిల రావాలైనా, పసిపాపల స్వరాలైనా, అమ్మ పలికే లాలిపాటలైనా ఆమె గొంతులో సరాకలై విరపిస్తాయి. తన గానంతో దుర్యోధన దుశ్శాసన దుర్మీతిని ఎండగట్టినా, సిరిమల్ల పువ్వ అంటూ హస్కీ వాయిస్తో ప్రేక్షకులకు తీపి గాయాలు చేసిన ఆమెకే చెల్లింది. నవరసాలను కంఠంలో ఇముడ్చుకుని సందర్భానుసారంగా ఆరోహణ అవరోహణాలను క్షణాల్లో పాడటం జానకి గారి ప్రత్యేకత. అలనాటి సావిత్రి మొదలుకుని నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు, అంటే దాదాపు 5 తరాల వారికి పాడిన ఘనత జానకమ్మది. యా ఫ్రెండ్స్, మరి మీరింతవరకు జానకి గారి గురించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఆవిడ పాడిన ఇంకో పాటతో ఈనాటి కృష్ణ తైరానికి సైనింగ్ అప్ చేద్దాం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మదిర. రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నామని, అన్నదాతలకు ప్రతి విషయంలో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధిస్తూ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ పథకం కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ది కోసం 70 కోట్ల నిధులతో చేపట్టిన పనులు చురుగ్గా జరుగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 24వ తేదీన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామంలో 20 లక్షల వ్యయంతో P4 పథకం కింద నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించనున్నారని కూటమి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరై గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 26 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 18.51 లక్షల ఆర్థిక సహాయాన్ని అనగాని శివప్రసాద్ పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని విశాఖపట్నం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ కోరారు. నీటి పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేసి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఉపకరణాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈరోజు పంపిణీ చేశారు. రాష్టంలో రేపు పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ప్రభావం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్, బాపట్ల నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను అధికారులు జారీ చేశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ ముక్కోణపు సిరీస్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న చివరి మ్యాచ్లో 219 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 15 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 116 పరుగులు చేసింది. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్యశాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలో ఒడిషా రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిషా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన.

0: శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశాభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,880 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశు సంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: సాథియో, ఆజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ దేశ్ భర్ కే 9 కరోడ్ సే అధిక్ కిసానో కే బ్యాంక్ ఖాతో మే పైసే భేజే గయే ఔర్ పశ్చిమ బంగాల్ కే కిసానో కే లియే ఏక్ ఔర్ ఖుషీ కీ ఖబర్ హై. ఆజ్ సే రాజ్య మే పీఎం ఫసల్ బీమా యోజన శురూ కీ జా రహీ హై. ఫసల్ బీమా యోజన ముష్కిల్ సమయ మే కిసాన్ కే పరివార్ కో సహారా దేగీ. ఫసల్ కో నుక్సాన్ హోనే పర్ కిసాన్ పర్ బోజ్ నహీ పడేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్టపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్టపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్దతకు నిదర్శనమని రాష్టపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్టపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్టలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అస్సోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్టలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి

0: ఆలయాభివృద్ది ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ది ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్దతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: भाजपा सरकार बनी, उरी पर हमला हुआ, पुलवामा में हमला हुआ, पहलगांव में हमला हुआ, कहीं सर्जिकल स्ट्राइक, कहीं एयर स्ट्राइक, और अंत में ऑपरेशन सिंदूर कर पाकिस्तान के घर में घुसकर आतंकवाद को जवाब देने का काम किया.
0: नेशनल टेस्टिंग एजेंसी नीट 2026 अभ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లు భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసున్ మనసాయిలో, మీరేడు ఫ్రెండ్ జానీతో మనసున్ మనసాయిలో మీ మధ్యలో వచ్చే పాటలతో పాటు సరదా సరదాగా నేను అడిగే ప్రశ్నలకు అంతే సరదాగా మీరు ఆన్సర్లు పంపించే టైం వచ్చేసింది. మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ నెంబర్తో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడ్ ఫ్రెండ్ జానితో. ఫ్రెండ్స్, మరి మీకోసం ఒక నేను బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. ఆ మూవీ పేరు, ఆ చిత్ర దర్శకుడు, డైరెక్టర్, నేను వినిపించబోయే పాట ఏ చిత్రంలో ఉంది, ఆ చిత్ర దర్శకుడు ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.
2: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం,

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాయిలో మీరడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు కనకారావు పేడ నుంచి, కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, నార్కట్పల్లి మండలం నిమ్మోని నుండి పున్నా వెంకటేశం హేమలత, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, ఇంకొక సూపర్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు పేరు గనక తెలిస్తే నాకు వాట్సాప్ SMS ద్వారా మీ ఆన్సర్ పంపించేసేయండి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లె.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో, మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేస్తారో చూద్దాము. ఓకే, నార్కట్పల్లి మండలం నిమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశ్వర హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపి

చేశారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కనకారావు పెడ నుంచి, ఆ తర్వాత కుమ్మరివీధి రాజోలి నుండి బసోది ఈరన్న, కీర్తి కుచేనపూడి నుంచి కరకటాసర్ పంపించేశారు. ఓకే, రవి రాజకీర్తి. నెక్స్ట్ వచ్చేసి అనంతపురం నుంచి అనురాధ, మహమ్మద్ ఇనాయతుల భావనపేట గ్రామం కామారెడ్డి జిల్లా, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, కానూరు నుంచి తాతారావు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కర్నూలు కోడుమూరు నుంచి శ్రీనివాసులు, కృష్ణవేణి, భారతి, శ్వేత, ఉదయకుమార్. ఆ తర్వాత పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ చిత్ర దర్శకులు పేరు కనుక తెలిస్తే, మూవీ డైరెక్టర్ పేరు తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లో ఎవరెవరు పంపించేశారు అంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్, కనకరావుపేడ నుంచి, ఆ తర్వాత జాన్సన్ విజయవాడ నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ఆ తర్వాత పాలెంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, నిమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత, మహమ్మద్ ఇనాయతుల్లా భావానిపేట గ్రామం నుండి, ఆ నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద జానకీరాజు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేస్తుంది ఇంకొక సూపర్ సాంగ్. ఈ పాట వినండి. ఈ పాట పాడిన గాయని గాయకులు సింగర్స్ పేర్లు కనుక తెలిస్తే నాకు వాట్సాప్ SMS పంపించేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరుడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ నిజామాబాద్ ఉమ్మడి నుండి, తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎల్ శృతి ఓకే, పి జానకీరామ్ నందిగామ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కానూరు నుంచి తాతారావు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, కనకారావు పెడన్ నుంచి. ఆ తర్వాత ఎం మురహారి యశోద జానకిరాజు వీక్లీ బజార్ నుండి, కీర్తి కూచనపూడి నుంచి, ఆ తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేష్, నార్కట్పల్లి మండలం నిమోని నుండి పున్నా వెంకటేశం హేమలత, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి ఇంకొక సూపర్ సాంగ్ నేను మీకోసం ప్లే చేసేస్తాను, అది వినండి. ఆ పాట ఏ మూవీలోదో తెలిస్తే మూవీ పేరు నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసేలో మీరుడే ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు మీరు విన్న ఆ పాట ఏ సినిమాలో అని అడిగాను కదా, మరి కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేశారో చూసేద్దాం. నిమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కనకరావుపేడ నుంచి. ఆ తర్వాత కోమల సాయి కూచిన పొడి నుంచి, తర్వాత పి జానకీరామ్ నందిగామ నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. ఆ తర్వాత వీక్లీ బజార్ నుండి ఎంఆర్ హరి, యశోద జానకిరాజు, కానూరు నుంచి తాతారావు. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్, సృత్విక. ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల భవానీపేట గ్రామం నుండి, ఎన్ హిమవంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ. ఆ తర్వాత సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. ఆ తర్వాత జాన్సన్ విజయవాడ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం కూడా 7:53 అయిపోయింది. ఫ్రెండ్స్, మీకోసం వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ ట్రాక్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పనా మధుర. విద్యార్థులు సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేపట్టి దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని నేషనల్ వాటర్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారి ఎస్ అశోక్ బాబు చెప్పారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్ 2026 ఫలితాలను ఈ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏపీఈఏపీసెట్ చైర్మన్ జేఎన్టీకేవీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన, అభివృద్ది, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో 30,241 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద 15.12 కోట్లు, 23,258 మంది రైతులకు పీఎం కిసాన్ కింద 4.64 కోట్లు, మొత్తం 53,499 మంది రైతులకు 19.78 కోట్ల ఆర్థిక సహాయం అందిందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రేపు జరగనున్న నీటి పరీక్షకు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 14,221 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లతో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా ఎస్సీ తిలక్ తెలిపారు. ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పరిధిలోని పెనుమంట్ర మండల కేంద్రంలో దుబ్బ ముక్కల్లో కార్చిచ్చు రాజుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గిరిజన మహిళలు విక్రయించే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో రాణించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత జట్టు 29 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 224 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 8 o'clock 30:52 అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం ఏంటో మనందరూ తెలుసు కదా. ఎస్, మనందరూ వచ్చేసాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్తో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ నెంబర్తో. ఖుషి చిత్రానికి చిన్మయ శ్రీపాద, సిద్ శ్రీరామ్, మదన్ కార్కే పాడిన పాట వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.

0: 3 pi.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: బలగం చిత్రానికి రామ్ మిరియాల మంగళి పాండ పాట వింటారు.
1: ఓరి వారి ఇంకా వింటున్నావురా పాలు, ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క,
2: ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ

F3 చిత్రానికి రాహుల్ సిప్ల గంజి, గీతా మాధురి పాండే పాట వింటారు.

అరవింద సమేత వేరే కథ. చిత్రానికి దొలార్ మెహందీ, అంజనా సౌమ్య పాడిన పాట, రామజోగ శాస్త్రి సాహిత్యానికి సంగీతం థమన్ ఎస్ఎస్.

0: ప్రైడ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది

0: తెల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న వెనుకబాటు తనం ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, జీవనోపాధి, సామాజిక పురోభివృద్ధి రంగాల్లో గిరిజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేస్తూ,
1: साथियों डबल इंजन सरकार की डबल विशेषता ये है कि वो खुद जनता तक पहुंचती है. हमारा प्रयास है कि सामान्य नागरिक को किसी समस्या के समाधान के लिए अनावश्यक चक्कर न लगाने पड़े. इन्हीं प्रयासों का परिणाम है कि युवाओं, महिलाओं, किसानों और आम लोगों की अपेक्षाएं आज पूरी हो रही है. सुभद्रा योजना के माध्यम से 1 करोड़ से अधिक माताओं और बहनों तक आर्थिक सहायता पहुंचाई गई. आयुष्मान भारत को लागू करके ओडिशा.
0: ఈ సభలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ జిల్లాలోని రాష్ట్రపతి స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం తనకు దక్కిన గొప్ప భాగ్యంగా ప్రధాని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పహాడ్పూర్ను త్వరలోనే పూర్తిస్థాయి పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే సూర్యగ్రామంగా తీర్చిదిద్దుతామని నరేంద్ర మోదీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా

0: బంగాల్లో పలు కీలక రంగాలకు చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్యరంగం, పశుసంవర్ధక శాఖలకు చెందిన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త పనులకు పునాదిరాళ్లు వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజును పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్గా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9,44,00,000 మంది రైతులు లబ్ధి పొందగా వారిలో 2,18,00,000 మంది మహిళా రైతులు ఉండటం విశేషం. ఆధునికతను స్వీకరిస్తూనే సంస్కృతిని కాపాడుకునే సమాజమే సంపన్న సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని వయస్సుల వారికి యోగా ఎంతో ఆవశ్యకం అనే సందేశాన్ని చాటుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సంస్కృతి యోగా సాంప్రదాయాల సమ్మేళనంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. జాతీయ స్థాయి ప్రధాన వేడుక రేపు కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన శ్రీ అంబాబాయ్ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఆలయ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సరిహద్దుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: భారత్ కి సురక్షా కి సభీ ప్రకార్ కి సునిశ్చిత నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే హో రహి, చాహే గ్రామీణ వికాస్ హో, चाहे शहरी विकास हो, चाहे कृषि को समृद्ध करने के लिए कोऑपरेटिव और डेयरी मंत्रालय बनाना हो, चाहे पीएलआई स्कीम लाकर भारत को उत्पादन का हब बनाना हो, सेमीकंडक्टर, क्वांटम इंजीनियरिंग, न्यू एज टेक्नोलॉजी में भारत को उत्पादन के लिए नई शुरुआत करनी हो.
0: కైలాస మానసరోవర యాత్ర 2026 ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్రకు సంబంధించి ఎంపికైన భక్తుల మొదటి బృందం సిక్కింలోని చారిత్రాత్మక నాథులా కనుమ, నాథులా పాస్ సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిక్కిం గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి షెరింగ్ తెందు భూటియాతో కలిసి యాత్రికుల మొదటి బృందానికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నాథుల సరిహద్దు దాటిన ఈ బృందంలో మొత్తం 47 మంది ఉన్నారు. యాత్రికులు ఈ నెల 27వ తేదీన అత్యంత పవిత్రమైన మానస సరోవర పరిక్రమ ప్రదక్షిణ చేయనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కోల్కతా నౌకాశ్రయంలో జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ ఆగ్రై అనే ఈ 3 నౌకల చేరికతో భారత నావికాదళ అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకల నమూనాలను రూపొందించగా, ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీ షిప్ బిల్డర్స్

0: ఇంజనీర్స్ జీఆర్ఎస్సీ వీటిని నిర్మించింది. ఈ యుద్ధ నౌకల నిర్మాణంలో 75% పైగా స్వదేశీ సాంకేతికతను, వస్తువులను వినియోగించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఈరోజు జరిగిన 3వ వన్డే క్రికెట్ మ్యాచ్లో 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 110, రోహిత్ శర్మ 79 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీసుకున్నాడు. వినియోగంలో ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఎఫ్డీసీ ఔషధాల ఉత్పత్తి, విక్రయాలు, పంపిణీపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు డిటిఏబి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ మందులపై సమగ్ర సమీక్ష జరిపింది. ఈ మందుల కలయిక వల్ల రోగులకు ఎలాంటి అదనపు వైద్య ప్రయోజనం లేదని, శాస్త్రీయ ఆధారాలు లేని ఇటువంటి అహౌతిక ఔషధ మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరమని తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూయట్ డ్యూయట్ ఫిల్మ్ డ్యూయట్స్లో, మీరు ఫ్రెండ్ జానీతో.
2: భరత్ అనే నేను చిత్రానికి యాసిన్ నిజార్ రీటా పాడిన పాట, సాహిత్యం రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: దేవదాస్ చిత్రానికి సిద్ శ్రీరామ్ రమ్య బెహరా పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి సంగీతం మణి శర్మ.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 9:00 30 సెకండ్స్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈనాటి డ్యూట్ డ్యూట్ ఫిల్మ్ డ్యూట్ సైన్ గప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. యా ఫ్రెండ్స్, మరి మధుర స్వరాలకు అందరికీ స్వాగతం. మధురమైన మాట మనసును హత్తుకుంటే ఆ జీవితమే ఒక అందమైన కావ్యంగా మారుతుంది. అలాంటి ఒక అపురూపమైన మధురానుభూతిని పంచడానికి ఒక సూపర్ మెలోడీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ పాట వింటూ మొదటి ప్రేమ మధురమంలోకి అందరం వెళ్ళిపోదాం. ఎందుకంటే అది ఎస్పి బాలు ఎస్పి శైలజ గాత్రాల్లో వింటేనే ఆ అనుభూతి ఏంటో తెలుస్తుంది.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరేడు ఫ్రెండ్ జానితో. ఇప్పుడు నేను ప్లే చేసే సాంగ్ ఎలా ఉంటుంది అంటే, ప్రకృతి ఒడిలో ఉదయిస్తున్న సూర్యకిరణంలా, ఆకాశంలో మెరిసే వెన్నెల కిరణంలా ఉంటుంది. ఈ భూమి మీద ప్రకృతి అందాలు సంగీతం ఒకటైనప్పుడు పుట్టే మాధుర్యమే వేరు. దానికి విశ్వనాథ్ వారి కవిత పరిమళం తోడైతే అది మనసులను దోచే అందమైన పాట అవుతుంది. ఆ పాట మీకోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సంగీతం అనేది మనసును హత్తుకునే అద్భుతమైన భాష. ఆ భాష ద్వారానే ఒక మధురమైన భావన వస్తుంది. కన్నులకు విందుగా, మనసుకు హాయిగా ఉండే ఒక అందమైన భావన అది. ఎంతో అద్భుతమైన సాహిత్యంతో, మనసును తేలికపరిచే స్వరాలతో, చిరుచల్లలు కురిసినట్టు మనోజ్ఞమైన రాగాల కలయిక ఈ పాట సొంతం. నీ వదనం విరిసే కమలం అయితే నా హృదయం ఎగిసే కావ్యం అంటూ సాగే ఈ సూపర్ సాంగ్ మీకోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మదర్సురాల్లో మీరు ఫ్రెండ్ జానీతో. జీవితం అంటే కేవలం నవ్వులు సంతోషాలు కాదు, కొన్నిసార్లు ఊహించని విషాదాలు నిరాశలు కూడా ఉంటాయి. తోడుగా నిలిచిన మనిషి దూరమైనప్పుడు ఆ బాధ గుండెను దహించి వేస్తే ఎలా ఉంటుందో తెలిపే అద్భుతమైన పాట మహాకవి వేటిరకాలం నుండి జాలువారిన పదాలను చక్రవర్తి గారి సంగీతం తోడయింది. ఎస్పి బాలుగణంలో నిరాశ నిర్వేదానికి అద్భుతమైన నిర్వచనం ఈ పాట.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పరిగెత్తే నీటి ప్రవాహాలాంటి అందం, గోదావరి హోర్ లాంటి గాత్రం కలిస్తే ఎలా ఉంటుందో, అదో అద్భుత కళాఖండమే కదా. కన్నీటిని సైతం కవితలో మార్చే దిగ్గజ కారుణ్యం, సాహిత్యానికి ప్రాణం పోసే మనసుల్ని పాట ప్రకృతి ఒడిలో గోదావరి ప్రవాహంలా ఎంత అందంగా ఉంటుందో, అంతకంటే సుందరమైన భావాలను మనసులోకి ప్రవహింపజేసే అద్భుతమైన పాట.
2: వలపు కోయిలలు పాడే వసంత.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, ఆరాధన మరియు వారి మనసులు ఎలా ఏకమయ్యాయో అందమైన పదాలతో రాజశ్రీ పదప్రయోగం చేశారు. కర్ణాటక సంగీతంలో అమృత వర్షిణి రాగం ఆధారంగా స్వరపరిచారు. మాస్ట్రో ఇళయరాజా, ఎస్బి బాలు మృదుమధురమైన స్వరానికి వాణి జయరాం కమ్మని గాత్రం తోడైతే అది ఒక దివ్యమైన అనుభూతి అని చెప్పాలి. ఎందుకంటే మీరు వినబోతున్న పాట అలా ఉంటుంది.

వయసు పిలిచింది, మనసు కదిలింది. ప్రతి గుండెలోనూ ఒక మధురమైన భావన మొదలైంది. ప్రేమంటే కేవలం మాటల్లో చెప్పేది కాదు, అది కళ్ళతో పలికే భావన, హృదయంతో అనుభవించే ఒక తీపి అనుభూతి. అలాంటి మధురమైన అనుభూతిని పంచడానికి మనల్ని కలల లోకంలోకి తీసుకెళ్తుంది ఈ మ్యూజికల్ మెలోడీ.

మనసుల్ని హత్తుకునే మధురమైన స్వరాలకు, మన కళ్ళ ముందు కదలాడే దృశ్యాలకు ప్రాణం పోసే ఒక అద్భుతమైన పాట. ప్రతి స్వరంలోనూ ఒక సుగంధం, ప్రతి అక్షరంలోనూ ఒక మకరందం. సంగీతం మనిషిని ఎంతలా మైమరపిస్తుందో ఈ పాట మాధుర్యం మనల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది అనేది అంతే నిజం. మరి అటువంటి పాటను మధుర స్వరాల్లో మీకోసం.

ప్రతి హృదయాన్ని స్పృశించే ఒక మధురమైన గీతం ఎప్పటికీ చిరగని ఒక సుమధురమైన జ్ఞాపకంలో మిగులుతుంది. మనసులోని భావాలను, మమతల తీపి గుర్తులను ఒక అద్భుతమైన రాగంలో బాలుగారి గళం మనకు అందించిన అమర మధుర గీతం ఈ అక్షరాల వెల్లడిను ఒలికించే, మనసుకు హత్తుకునేలా చేస్తుంది ఈ పాట.

అందమైన భావాలు మనసులో పుట్టినప్పుడు మాట కంటే మౌనమే చాలా అందంగా మాట్లాడుతుందంటారు. అలాంటి మనోహరమైన మౌన గీతాన్ని వినడానికి మీరు రెడీగా ఉన్నా? నేను ప్లే చేయడానికైతే రెడీగా ఉన్నాను. మరి ఆ మధురమైన పాట మనందరి కోసం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock అయిపోయి 13 seconds కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగాలే వినేసేయడానికి. బుద్ధిమంతుడు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం ఆరుద్ర.

చదరంగం చిత్రానికి ఘంటసాల పిసుసిలపాటి పాట, దాసరి సాహిత్యానికి సంగీతం టీవీ రాజు.

0: 大丈夫ですよね。
1: మా మంచి అక్కయ్య చిత్రానికి గంటజాల, ఎస్ జానకి పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: భారతి ఎఫ్ఎం
1: 101.3.
2: మదన మంజరి చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, శ్రీశ్రీ సాహిత్యానికి సంగీతం రామామూర్తి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మనసు మాంగళ్యం చిత్రానికి ఘంటసాల ఆఫీసులో పని పాట, దాశరథ్ సాహిత్యానికి సంగీతం పెండియాల.

0: మంచి మనిషి చిత్రానికి ఘంటసాల పీసు శిలపాడిన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి.
1: అంతగా నన్ను చూడకు,
2: మాట్లాడకు.

0: protocol. In cricket, India completed a clean sweep of the three-match one-day international series with a comprehensive 9-wicket win over Afghanistan in the final match at the M.H. Chidambaram Stadium in Chennai today. Chasing a modest 219-run target, India raced to victory in just 28.4 overs, losing 1 wicket. India Meteorological Department has issued a red colour warning for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim for tomorrow. The Met Department has predicted heavy to very heavy rainfall over Assam and Meghalaya for the next 2 days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:05 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.